ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 14-15 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. సంసోను అసాధారణమైన పనులు చేయగల వ్యక్తి. అతడు తన భార్యగా ఫిలిస్తీయురాలైన స్త్రీని కోరుకున్నాడు. ఇస్రాయేలు ప్రజలు ఇతర దేశాల వారిని వివాహం చేసుకోకూడదని ఒక చట్టం ఉంది. సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటారు. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వారు ఫిలిస్తీన్లను హేయులుగా భావించారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను తన తల్లిదండ్రుల కోరికలను పాటించలేదు. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. అతను అష్కెలోను వద్ద 30 మందిని చంపినప్పుడు తన బలానికి తగిన ఉద్దేశాన్ని కనుగొన్నాడు. దేవుడు సంసోనుకు బలాన్ని కూడా ఇచ్చాడు. ఈ బలాన్ని గూర్చి సాంకేతిక వైజ్ఞానిక నియమాల ద్వారా వివరించడం సాధ్యం కాదు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగిన విషయంగా మనం చూస్తాం. ఇక ఈ సందేశంలోని సంఘటనల వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనిద్దామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం న్యాయాధిపతులు 14 వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు వివరించబడినవి. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగ్గ విషయం. ఇతడు కొన్ని విషయాలలో ఎంతో బలహీనుడు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాడు. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాను, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులతో అన్నాడు. శ్రోతలు గమనించండి, సంసోను ఎలాంటి పని చేశాడు? తాను ఫిలిస్తీ స్త్రీని పెండ్లాడతాడా? ఆమె తండ్రి వద్దకు వెళ్లి ఎలా మాట్లాడగలడు? తాను అలా చెయ్యలేకపోయాడు. పెండ్లి అంటే దానికి ఎన్నెన్నో కట్టుబాట్లు ఉంటాయి. పైగా వారు ఫిలిస్తీయులు, ఇస్రాయేలీయులకు శత్రువులు. అంతేకాదు, వారు యెహోవాను ఎరుగని జనాంగం. ధర్మశాస్త్రం ప్రకారం అట్టి వివాహం నిషిద్ధం. అయినా తల్లిదండ్రులను కోరుతున్నాడు. మీరు వెళ్ళి ఈ పెండ్లి సంబంధం కుదర్చండి అంటున్నాడు. అప్పుడు వారన్నారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకోడానికి వెళుతావా? అందుకు సంసోనన్నాడు, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయడానికి యెహోవా చేత అతడు రేపబడ్డాడు అన్న మాట తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులను ఏలుతున్నారు. సంసోను ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ అతణ్ణి ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేశాడు. తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. సంసోను ద్రాక్షతోట వద్దకు ఎందుకు వెళ్లాడు? తాను నాజీరు కదా, అది చెయ్యకూడని పని. కొంతకాలమైన తరువాత ఆమెను తీసుకురావడానికి తిరిగి వెళుతూ ఉండగా ఆ సింహపు కళేబరమును చూడడానికి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనె కనపడగా అతడు ఆ తేనెను చేత ఉంచుకొని తింటూ వెళుతూ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తిన్నారు. అయితే తాను సింహము కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు వెళ్ళుతున్నాడు. అప్పుడు ఒక సింహము అతని మీదికి గాండ్రిస్తూ దూకుతూ వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ సంసోనును బలపరిచాడు. సంసోను ఏ ఆయుధము లేకుండా చేతులతో ఆ సింహాన్ని చీల్చేశాడు. మరోసారి అదే దోవను వెళ్తున్నాడు. అక్కడే సింహము చచ్చిపడి ఉన్నది. ఆ సింహపు శవం మీద తేనెటీగలు ముసిరి ఉన్నాయి. అందులో తేనె ఉన్నది. అతడా తేనె తీసుకున్నాడు, తిన్నాడు, తల్లిదండ్రులకు ఇంత పెట్టాడు. కాని ఆ తేనె ఎక్కడ నుండి వచ్చిందో వారికి చెప్పలేదు. సంసోను నాజీరు కదా, చచ్చిన మృగశవాన్ని ముట్టకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం అది వ్రతభంగం. 10వ వచనం, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అక్కడి పెండ్లి కుమారులు ఆ విధంగా చేయడం మర్యాద. వారతణ్ణి చూచినప్పుడు అతని వద్ద ఉండడానికి 30 మంది స్నేహితులను తెచ్చాడు. అప్పుడు సంసోను అన్నాడు, మీకిష్టమైన ఎడలా, నేను మీ ఎదట ఒక విప్పుడు కథ వేస్తాను. మీరు ఈ విందు జరిగే 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిస్తాను. మీరు దానిని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరే 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకివ్వాలి. వారన్నారు, మేము ఒప్పుకుంటాము, నీ విప్పుడు కథ వెయ్యి. అతడన్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినేదానిలో నుండి తిండి వచ్చింది. ఇది పొడుపు కథ. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పలేకపోయారు. అక్కడి వాడుక ప్రకారం సంసోను ఒక విందు చేశాడు. విందు పెండి కుమార్తె ఇంటనే జరుగుతుంది. వచ్చిన అతిథులందరూ ఫిలిస్తీయులే. పెండికి వచ్చిన వారు కాలక్షేప వినోదంగా పొడుపు కథలు చెప్పుకుంటారు. సంసోను వారికి పొడుపు కథ వేశాడు. దాన్ని 7 రోజులలోపుగా విప్పాలి అని సవాలు చేశాడు. దాన్ని వారు విప్పగలిగితే సంసోను వారికి 30 నారబట్టలు 30 దుస్తులు ఇస్తాడు. విప్పలేకపోతే అదంతా వారు తనకే ఇవ్వాలి. అసలు బలమైనదేది? అందులో నుండి తిండి రావడం ఏమిటి? అది సంసోనికే తెలుసు. అది సింహ కళేబరం, దానిమీద తేనె తెట్టే. అందులో నుండి తేనె వచ్చింది. 30 మంది అతిథులకు ఈ రహస్యం బొత్తిగా తెలియదు. 15వ వచనం, 7వ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతణ్ణి లాలన చెయ్యి. లేని ఎడల మేము అగ్నితో నిన్ను నీ తండ్రి ఇంటివారిని కాల్చివేస్తాము. మా ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికే మమ్మును పిలిచారా? సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడుస్తూ అన్నది, నీవు నన్ను ద్వేషించావు గాని ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేశావు, అది నాకు తెలపలేదు. అతడన్నాడు, నేను నా తల్లిదండ్రులకైననూ దానిని తెలుపలేదే, నీకు చెప్తానా? ఆమె 7 విందు దినములు అతని వద్ద అలాగే ఏడుస్తూ వచ్చింది. 7వ రోజున ఆమె అతణ్ణి తొందరపెట్టినందున అతడు దానిని ఆమెకు తెలియచేశాడు. ఆమె తన జనులకు ఆ విప్పుడు కథ తెలియచేసింది. 7వ రోజున సూర్యుడు అస్తమించకముందు ఆ ఊరివారు అతనితో అన్నారు, తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనదేది? అతడన్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయేవారే. ఫిలిస్తీయులు సంసోను భార్య మీదికి ఒత్తిడి తెచ్చారు. తమకు సహాయం చెయ్యవలసిందని అడిగారు. పొడుపు కథకు జవాబు కావాలి, ఆమె సంసోను ద్వారా అది తెలుసుకోవాలి, తమకు చెప్పాలి. అలా చెప్పకపోతే వారు ఆమెను, ఆమె పుట్టింటిని అగ్నితో దహించి వేస్తారు. ఆమె ఈ రహస్యం సంసోను నుండి రాబట్టడానికి ఏడవడం మొదలుపెట్టింది. ఏడు రోజులు అలా ఏడుస్తూనే ఉంది. చివరికి సంసోను మెత్తబడ్డాడు. రహస్యం కాస్తా చెప్పేశాడు. వారు వచ్చి పొడుపు కథ విప్పారు. సంసోను చమత్కారంగా ఒక మాట అన్నాడు, మీరు నా దూడతో దున్నారు, లేకపోతే ఈ పొడుపు కథ విప్పటం మీ తరం కాదు. అనగా నా భార్య నుండి ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోగలిగారు. 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఆ కథభావం చెప్పిన వారికి బట్టలిచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇవ్వబడింది. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం జరిగింది. అతడు దక్షిణాన ఉన్న అష్కెలోనుకు వెళ్ళాడు. అక్కడ అతడు 30 మందిని చంపాడు. వారి దుస్తులు దోచి తెచ్చాడు. పొడుపు కథ విప్పిన వారికి ఆ 30 దుస్తులు ఇచ్చివేశాడు. సంసోనుకు కోపం వచ్చింది. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన భార్యను తీసుకువెళ్లలేదు. అనగా అతనికి భార్య మీద కూడా ఎంతో కోపం ఉంది. అప్పుడు ఆమె తండ్రి ఆమెకు మరో పెండి చేశాడు. అతడెవరో కాదు, సంసోనుతో ఉన్న అతని తోడు పెండ్లి కొడుకు.

0: ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి వస్తున్నాము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడడానికి వచ్చాడు. అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను వెళుతాను అనుకున్నాడు. ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్లనీయలేదు అన్నాడు. నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించావనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చాను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకు భార్యగా ఉండవచ్చుగదా, చిత్తగించు. సంసోను కోపం తీరింది. భార్య దగ్గరికి వెళ్లాడు. ఆమెకు బహుమానంగా ఒక మేకపిల్లను పట్టుకుపోయాడు. అప్పటికే ఆమెకు మరో పెళ్లి జరిగింది. సంసోనుకు ఈ వ్యవహారం మరీ కోపం తెప్పించింది. సంసోనన్నాడు, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధిని. అప్పుడు సంసోను 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకతట్టు తోక తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టాడు. సంసోను అంటున్నాడు, నేను వీరికి ఎంత హాని చేసినా అది సమర్థనీయమే. ఫిలిస్తీయులను హతమారుస్తాను. 300 నక్కలను తెచ్చి వాటి తోకకు తోకకు ముడిపెట్టి అందులో దివిటీని పెట్టి వాటిని ముట్టించి వాటన్నిటినీ పొలాల్లోకి వదిలాడు. అవి పొలాలకు అడ్డంపడి వెళ్లాయి. పైరంతా మంటపాలైపోయింది. సంసోను చేసిందేమిటి? ఇది పోకిరి చేష్ట, టక్కరి పని. దైవజనుడు ఇలా చేయవచ్చా? కాని సంసోను చేశాడు. 6వ వచనం, ఫిలిస్తీయులు ఇది ఎవడు చేశాడు అని చెప్పుకుంటూ తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికిచ్చాడు. గనికే అతడు చేసి ఉంటాడు అని చెప్పారు. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను, ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. అప్పుడు సంసోనన్నాడు, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీమీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలిస్తానని చెప్పి తొడలతో పాటు తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతం చేశాడు. అటు పిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించాడు. గమనించాలి, సంసోను చేసిందంతా వ్యక్తిగతం. దేవుడు తనకు అప్పగించిన పని కాదిది. వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడానికి దేవుడతణ్ణి నియమించలేదు. ఇశ్రాయేలు జాతిని ఫిలిస్తీయుల బారి నుండి విడిపించడానికి దేవుడతణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత సంసోను 1000 ఫిలిస్తీయులను హతమార్చాడు. ఫిలిస్తీయులు యూదాదేశంలోని లేహీలో దండుకూర్చుకొని దోపిడి కోసం వచ్చారు. సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేస్తాము, అతణ్ణి బంధిస్తాము అన్నారు. అప్పుడు 3000 యూదాజనులు ఏతాము బండ వద్ద సంసోనును చూచి అన్నారు, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకు చేసిందేమిటి? సంసోను అన్నాడు, వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను. అప్పుడు సంసోను వారిని వేడుకున్నాడు, మీరు నన్నేమీ చెయ్యకండి. యూదావారన్నారు, మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా బంధించి ఫిలిస్తీయులకు నిన్ను అప్పగిస్తాము. అంతట వారు 2 కొత్త మోకులు తెచ్చి అతణ్ణి కట్టివేసి ఆ బండ వద్ద నుండి అతణ్ణి తీసుకుని వచ్చారు. అతడు లేహీకి వస్తూ ఉండగా ఫిలిస్తీయులు అతణ్ణి ఎదుర్కొని కేకలు వేశారు. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనారవలే అయిపోయాయి. యూదావారు సంసోనును బంధించారు. అతడు వారి చేతిలో ఖైదీ. వారతణ్ణి లేహీకి తెచ్చారు. లేహీ ఫిలిస్తీయుల పట్టణం. శత్రువులు సంసోను తమ చేతికి చిక్కినందుకు ఎంతో సంతోషించారు. అయితే సంసోను తన బంధకాలను సునాయాసంగా తెంచివేశాడు. అది సంసోను బలం కాదు, దేవుని ఆత్మబలం. సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత 1000 మనుషులను చంపాడు. అప్పుడు సంసోనన్నాడు, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. సంసోను వాడిన ఆయుధం ఎలాంటిదో చూచారా? అది ఒక గాడిద దవడ ఎముక. దానితో శత్రువులను ఎదుర్కొన్నాడు. 1000 మంది శత్రువులను హతం చేశాడు. తన స్వశక్తితో అంత గొప్ప కార్యం చేయగలడా? చేయలేడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఘన విజయం సాధించాడు. అతడు ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. ఇదే లక్ష్యంతో అతడు పనిచేసి ఉంటే బాగుండేది గాని తిరిగి తప్పటడుగు వేశాడు. సంసోను మాట్లాడడం మానివేసి తన చేత ఉన్న దవడ ఎముకను పారవేసి ఆ చోటికి రామత్లేహి అనే పేరు పెట్టాడు. అప్పుడతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొర్రపెట్టాడు. అన్నాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా? దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. దానిలో నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు నీరు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏనక్కోరే అనబడింది. ఈ మాటకు అర్థం పిలిచినవాని ఊట. సంసోను ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఉన్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించడానికి న్యాయాధిపతులను నియమించాడు. సంసోను మహాబలశాలి. అతన్ని చూచిన వారు అతడు దైవజనుడే అని చెప్పారు. శరీర బలమున్నది కాని నైతిక బలం అతనిలో లోపించింది. ఇతరులను జయించగలడు కాని తనలోని బలహీనతలను జయించలేకపోయాడు. తనను తాను వశపరుచుకోలేకపోయాడు. సంసోను ఫిలిస్తీ స్త్రీని ప్రేమించడం గొప్ప తప్పు. దారిలో సింహం ఎదురైంది. అది కొదమసింహం. సింహాన్ని ఒక్క త్రుటిలో చంపేశాడు కాని అతనిలో ఉన్న స్త్రీ వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. మరోసారి ఫిలిస్తీయులను ఉపాయంతో చంపాలనుకున్నాడు. 300 నక్కలతో ఫిలిస్తీయుల పొలాలను పాడుచేశాడు. వారు తన మీదికి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. బాల్యం నుండి నాజీరు గొప్ప బలాఢ్యుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాపితాలోకి ఎక్కాడు. కాని నాజీరు వ్రతాన్ని భంగపరుచుకున్నాడు. అంత గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగం చేశాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం. నీవు విశ్వాసివైతే కొన్ని విషయాలలో నీవు బలవంతుడివై ఉన్నంత మాత్రాన నీలోని ఇతర బలహీనతలు పోవు. వాటిని పసిగట్టి వదిలించుకోవాలి. దేవుని సన్నిధి నీ చిత్తస్ఫూర్తిని చంపివేయదు. కొన్ని బలహీనతలున్నా దేవుడు ఆయా సందర్భాలలో విశ్వాసులను వాడుకున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడండి. అయితే ఒక మాట, నీవే దేవుని యొక్క సాధనమై అనేక మంది రక్షణార్థమైన మారు మనస్సు పొందడానికి వాడుకోబడగలవు. అయితే ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? ఒకటి, గాడిద కాలియెముకతో. 2, గాడిద మెడ ఎముకతో. 3, గాడిద దవడ ఎముకతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకున్నాం. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. దేవుడే సంసోనుకు ఈ బలాన్ని కూడా ఇచ్చాడు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికిచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి రావడం ఎంతో అద్భుతమైన ఘట్టంగా చూశాం. దేవుని ఆత్మ అతనిలో పనిచేసింది. సంసోను ఫిలిస్తీన్లతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి వారు శత్రువులు. అన్యులతో సహవాసం ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎన్నో అవకాశాలను సంసోనుకి ఇస్తూ వాడుకుంటూనే ఉన్నాడు. దేవుని ఆత్మ బలం వలన కేవలము గాడిద దవడ ఎముక వలన 1000 మందిని చంపాడు. ఇదే సందర్భంలో సంసోను ప్రార్థించాడు. సంసోను నీళ్లు లేని కారణంగా చనిపోతానని అనుకున్నాడు. కానీ దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఒక గోతిని చీల్చి అతనికి నీటిని దయచేశాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. సంసోను మహాబలశాలి. సంసోనుకు శరీర బలమున్నది, కానీ అతనిలో నైతిక బలము లోపించింది. స్త్రీ వ్యామోహము అనే బలహీనతను అతడు చంపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన వనరులను మనము సక్రమంగా వాడుకోవాలనే హెచ్చరికను మనము ఇందులో గమనించాలి. కొన్ని విషయాలలో మనము ఎంతో బలంగా ఉండవచ్చు, అయితే అంత మాత్రాన మనలోని బలహీనతలు అట్టే పోవు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 13-14 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో భూముల పంపకాలను గురించి వింటాం. ముఖ్యంగా భూముల పేర్లు, పట్టణాల పేర్లు, గోత్రాల పేర్లను చూస్తాం. భూమిని 9 గోత్రాలకు, అలాగే మనష్షే గోత్రంలో సగం వారికి పంచమని యెహోషువకు చెప్పబడింది. ఇక 14వ అధ్యాయంలో లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక సందేశం నుండి లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మనం సిద్ధపడదామా?
1: సోదరి సోదరులారా, ఈరోజున మనం యెహోషువ 13-14 అధ్యాయాలు వినబోతున్నాము. 13వ అధ్యాయం 1 వచనం నుండి యెహోషువ

13 నుండి 22 అధ్యాయం వరకు భూముల పంపకాల వివరము రాయబడింది. ఆదికాండం 48-49 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం ఆధారంగా ఇప్పుడు భూములు పంచబడుతున్నాయి. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఈ భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. రూబేను గోత్రం, లేవి గోత్రం వీరి గత చరిత్రకు ఫలితంగా వీరికి తగినట్లే వాటాలు పంచబడినవి. యెహోషువ పెద్దవాడైపోయాడు, ఇక సేనానాయకుడుగా పనిచేయలేడు, ఇప్పుడు యుద్ధాలు చేయవలసిన అవసరమేమీ లేదు, భూములు పంచవలసిన పని మాత్రం ఉన్నది. ఎంతో కాలం అరణ్య ప్రయాణం చేశారు, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. దైవసేవలో ఉన్న వ్యక్తులకు కాలం త్వరితంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు. ఇశ్రాయేలీయులు ఆరంభంలోనే దేశానికి కేంద్రస్థానాన్ని పట్టుకున్నారు, దక్షిణ దేశాన్ని జయించారు, ఉత్తరదేశపు రాజులను ఓడించారు. ఫిలిప్పీ పత్రిక 3:12 పౌలన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను. నేను గెలిచానని గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని గాని అనుకోవడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేవుడు యెహోషువకు స్పష్టంగా చెప్పాడు, మీరు అడుగుపెట్టే భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే వారు అంతా స్వాధీనపరుచుకోలేదు. అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిందంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం, ఉన్నదానితో తృప్తిపడడం జరుగుతుంది. కాని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందడానికి చాలామంది పరుగెత్తలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువ సేనాపతిగా వ్యవహరించటం లేదు, ఇప్పుడు యుద్ధాలు జరగటం లేదు, భూముల పంపిణీలో తలమునకలై ఉన్నాడు. ఈ భూములు పంచేటప్పుడు 2.5 గోత్రాల ప్రత్యేక పంపిణీ విషయం జ్ఞాపకముంచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న భూమిలో యొర్దానుకు తూర్పు పడమర వైపు ఏ భూములు ఎలా పంచాలో దేవుని జ్ఞానం చొప్పున యెహోషువ పనిచేశాడు. 2.5 గోత్రాలకు ఇంతకు ముందే యొర్దానుకు తూర్పు వైపున భూములు ఇయ్యబడినవి. 2.5 గోత్రాలు ఏవనగా రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం, మిగతా 9.5 గోత్రాలు యొర్దాను పడమటి తీరాన భూములు పంచుకున్నారు. వారి పేర్లు మనషే అర్ధగోత్రం, యూదా, ఎఫ్రాయిము, బెన్యామీను, షిమ్యోను, జబూలును, ఇష్యాఖారు, ఆషేరు, నప్తాలి, దాను, మొత్తం 12 గోత్రాలు. ఆ తరువాత ఆశ్రయపురాలు, యాజకులు, లేవీయులు వారి పట్టణాలు 2 వచనం నుండి. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీ, గెషూరీయుల దేశమంతా, ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును,

దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిస్రే పొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియశ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. 6వ వచనం, మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదట నుండి వెళ్లగొడతాను అన్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి. 9 గోత్రాలకు, మనషే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లే రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు. మేదెబా మైదానమంతా, హెర్మోను మన్యమంతా, బాషాను దేశమంతా, ఓగు రాజ్యమంతా మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి ఆ దేశాన్ని పట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనా, మాయకాతీయుల దేశమునైనా పట్టుకోలేదు. గనుక గెషూరీయులు, మాయకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నారు. లేవిగోత్రానికి అతడు స్వాస్థ్యమివ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యహోవా వారికి సెలవిచ్చినట్లు ఆయనకు అర్పించబడే హోమములే వారి స్వాస్థ్యం. రూబేనీయులకు మోషే వారి వంశములను బట్టి స్వాస్థ్యములనిచ్చాడు. 22వ వచనం, ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపారు. గాదుగోత్రానికి మోషే అంతకుముందే వారి వంశముల చొప్పున స్వాస్థ్యములనిచ్చాడు. అలాగే మనషే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. లేవిగోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం. ప్రియశ్రోతలారా, 13వ అధ్యాయంలో పంచబడిన భూముల వివరాలు విన్నారు. యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగాలు, అక్కడ గొర్రెల పెంపకం బాగా జరుగుతుంది. అందుకే వారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. యెహోషువా పెద్దవాడైపోయిన తరువాత భూముల పంపకపు పని దేవుడతనికిచ్చాడు. అతనికి ఎంతో అనుభవమున్నది గనుకనే దేవుడతణ్ణి ఈ గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు. ఎంత వృద్ధులైనా దైవసేవలో పదవీ విరమణ అంటూ ఉండదు. లేవీగోత్రానికి స్వాస్థ్యం ఉండదు. వారు దైవసేవకులు, అనగా తమ స్వంత ఆస్తిపాస్తులు వారికుండవు. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం అంతకుముందే యొర్దాను తూర్పు దిక్కున తమ వాటాను తీసుకున్నారు. మోషే వారికి అంతకు పూర్వమే ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనషే అర్ధగోత్రం తమ తండ్రి చెప్పినట్లే వాటాలు స్వీకరించారు. మిగతా గోత్రాలు చీట్లు వేసి తమ భాగాలు తీసుకున్నారు. యాకోబు తన కుమారులను దీవించాడు. అలాగే మోషే కూడా 12 గోత్రాలను దీవించాడు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రవచనాత్మకమైనవి. చీట్లు వేసినప్పటికీ ప్రవచనం ప్రకారమే ఎవరి వాటా వారికి వచ్చింది. ఇంకా స్వాధీనపరుచుకోబడని భూమి ఉన్నది. అయినా విశ్వాసంతో ముందుగానే ఆ భూమిని యెహోషువా పంచాడు. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనం పొందబోయే వాటిని ఇప్పుడు పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. సోదరీ సోదరులారా, మన జీవితంలో కూడా ఇంకా మనం స్వతంత్రించుకోని వాగ్దానాలు ఉన్నాయి. సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలోకి ఇంకా సువార్త ప్రవేశించలేదు. కొందరి జీవితాల్లో బలహీనతలు అలాగే ఉన్నాయి. వాటిని జయించలేకపోతున్నారు. కొందరి తలాంతులు వినియోగానికి రావటం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే.

0: మన స్వాస్థ్యం ఏమిటనుకున్నారు? కొత్త భూమి, కొత్త ఆకాశం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం మీరు వినలేదా? అంతట నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. అదిగో అదే మన స్వాస్థ్యం. అయితే మనం దేవుడు పెట్టిన షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త భూమిలో శత్రుశేషం ఉండడానికి వీల్లేదు. వారున్నంత వరకు పోరాటం తప్పదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయం తేటగా చూస్తాము. వాగ్దత్త భూమి నుండి పాపాన్ని పూర్తిగా తొలగించి పరిశుద్ధ వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. ఈ సత్యాన్ని మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. విశ్వాసులు తమ జీవితములో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. మరొక విశేషం ఈ అధ్యాయంలో చూస్తాము. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇయ్యబడిన భూములు కూడా అలాంటివే. ఉదాహరణకు యోసేపు భక్తిగలవాడు. అతని కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలకు సారవంతమైన భూములు ఇవ్వబడినవి. యూదా తన సోదరుడైన బెన్యామీను కోసం పూచీ తీసుకున్నాడు. అందుచేత అతనికి దక్షిణాదిలో పెద్ద భూభాగం లభించింది. దావీదు సింహాసనానికి అదే కేంద్రమైంది. రూబేను నైతిక శీలం మంచిది కాదు. అందుచేత అతనికి ఎడారి భూమి ఇయ్యబడింది. మనష్షే గోత్రం 2 భాగాలైంది. ఒక భాగం యొర్దాను తూర్పున ఉండిపోయారు. 2వ భాగం పడమటికి వచ్చేశారు. లేవీయులు దైవ సేవకులు. అందుచేత వారు ఒకచోట స్థిరపడడానికి వీల్లేదు. లేవీయుల అక్కరలను ఇతర గోత్రాల వారు తీరుస్తారు. అది వారి బాధ్యత. ఇప్పుడు 14వ అధ్యాయం గమనించండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 5వ వచనం యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశాన్ని పంచుకున్నారు. గమనించండి, మోషే కాలంలోనే దేవుడు భూముల పంపకాన్ని నిర్ణయించాడు. యెహోషువా ఆ నిర్ణయాన్ని ఏమాత్రము మార్చలేదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకు ఇష్టమైనంతవరకే అనుసరించటం సబబు కాదు. మనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పిందంతా చెయ్యాలి. దేవుని సంకల్పమంతా జరిగిస్తున్న వారే దైవ సేవకులు, ప్రజానాయకులు. 6 నుండి 12వ వచనం వరకు యూదావంశస్థులు గిల్గాలులో యెహోషువా యొద్దకు రాగా కెనెజీయుడైన యెపున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాడు. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూడడానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి అన్నాడు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు, నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లవాడను. మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడానికి కాని వస్తూ పోతూ ఉండడానికి కాని నాకు ఎప్పటిలాగా బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచెయ్యి. ప్రియశ్రోతలు గమనించండి, యెహోషువా కాలేబుకు భూమి పంచిపెట్టినప్పుడు 45 సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నిజమే. అయితే మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగినవాడు. అదే విశ్వసనీయత మనకు ఉండాలి. మనము చేసిన వాగ్దానాలను మనం నిలబెట్టుకుంటున్నామా? ఎప్పుడో వేల కొలది సంవత్సరాల క్రిందట తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. మరి నీ మాట ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. దేవుని విశ్వసనీయతను బట్టి మన విశ్వాసం బలపడాలి. యెహోషువా 14:12 అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడింది. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. చూచారా, కాలేబు ఎలాంటివాడో. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. గనుక యెహోవా అతణ్ణి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనేవాడు అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది. సోదరీ సోదరులారా, 14 మీరు విన్నారు కదా. 9.5 గోత్రాలు చీట్లు వేసి తమ వాటాలు పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను వచ్చింది. అతడు యెహోషువలాగే ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిస కాదేశు బర్నేయా నుండి కనానుకు వెళ్లిన వేగుల వారిలో ఇతడూ ఒకడు. కాలేబు చాలా గొప్ప వ్యక్తి. అతడు గతాన్ని మరిచిపోగలడు, వాస్తవాన్ని గ్రహించగలడు, భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకొని పోగలడు. దాను మొదలుకొని బెయర్షబా వరకు దేశమంతా గోత్రాలకు పంచబడింది. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం యొర్దాను నదికి తూర్పు వైపున ఉంటారు. అక్కడి నుండి ఉత్తరంగా వెళితే షిమ్యోను, యూదా, బెన్యామీను, ఎఫ్రాయిములు, మనషే, ఇశ్శాఖారు, జబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను గోత్రాలు ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. కాబట్టి అతడు దీర్ఘాయుష్షు గలిగి జీవిస్తున్నాడు. కాలేబుకి ఇప్పుడు 85 వయస్సు. ఇంకా యువకుణ్ణే అంటున్నాడు. ఆ తరం వారందరూ గతించిపోయారు. మిగిలింది కాలేబు, యెహోషువా. ఇంకా 10 కూడా వీరితో వేగు చూడడానికి వెళ్లారు. వారు తెచ్చిన నివేదికలు 2. 10 తెచ్చిన నివేదిక సరైనది కాదు. 2 తెచ్చిన నివేదిక సరైనది. ఇశ్రాయేలు తప్పక జయిస్తారు. కాని 10 నివేదిక పిరికి మాటలతో నిండి ఉన్నది. ఆ దేశంలో రాక్షసులున్నారు, మనము జయించలేము, తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోవడం మంచిది అంటున్నారు. మళ్లీ ఈజిప్టు బానిసలమవుతాము అంటున్నారు. కాని దేవుడన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడకూడదు. లూకాసువార్త 9:62. కాలేబు దేవుని మాట నమ్మాడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించగలరు, సందేహం లేదు. కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తీసుకున్నాడు. ఎష్కోలు ద్రాక్ష పండ్ల రుచి అతడు ఎరుగును. అబ్రహాముకు కూడా ఆ స్థలం ఎంతో ఇష్టం. కాలేబు గొప్ప నిరీక్షణ గలవాడు. దాన్నిబట్టే అతడు ఇంత వృద్ధాప్యంలో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు చూస్తూ ఉండగా తన తరం వారంతా గతించిపోయారు. కాలేబు దేవుని వైపు చూచాడు. అతడు ఎవరికీ భయపడడు. ఒక్క విశ్వాసి దేవునితో ఉంటే అధిక సంఖ్యాకులను కూడా ఓడించగలడు. అనాకీయులకు భయపడనక్కర్లేదు. దేవుడు గొప్పవాడు. దేవుని వాగ్దానాలు ఉన్నవారికి భవిష్యత్తును గురించిన ఆందోళన ఉండదు. సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి విశ్వాసివి? విశ్వాసం కోసం శ్రమలు భరిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. ఈ శ్రమలు క్షణకాలమే. నిత్యత్వంలో మనకు మహిమ ఉన్నది. కాలేబు గొప్ప విశ్వాసి. అతడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు. దేవునితో సహవాసం అనుభవించాడు. ఇప్పుడు కాలేబు ఆ స్థలంలో ఉండగోరుతున్నాడు. సోదరీ సోదరులారా, త్వరలో మనం దేవుని ఎదుట నిలుస్తాము. కాలేబులాగా నిండు మనస్సుతో ఆయనను అనుసరించేవారమైతే దేవుడు మనల్ను బహూకరిస్తాడు. కాలేబు దైవజనుడు గనుకనే హెబ్రోను అనే స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటే నాకేం భయం, వారిని తరిమేస్తాను అంటున్నాడు. మనం కూడా పరమహెబ్రోనుకు ముందుకు సాగిపోదాము. దేవునితో సహవాసం, సహజీవనం మనకెంతో ఆశీర్వాదకరం. సహవాసమనగా ఏమిటి? పరిశుద్ధాత్మ నడుపుదలకు, అధికారానికి లోబడి ఆయనతో సహజీవనం చేయడమే సహవాసం. పరిశుద్ధాత్మ నిజమైన సహవాసాన్ని మనకు కలిగిస్తాడు. విశ్వాసులందరూ, వారు ఏ క్రైస్తవ శాఖకు చెందినవారైనా, పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే వారి మధ్య మంచి సహవాసం ప్రవర్తిల్లుతుంది. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. దేవుని కృపావర్షం మనందరి మీద కురవాలి. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? 1. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. 2. షిమ్యోను, ఇషాకారు, మనషే అర్ధగోత్రం. 3. యూదా, బెన్యామీను, లేవి అర్ధగోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా గమనించాం. ఇందులో భూముల పంపకాలను గూర్చిన ప్రస్తావనను విన్నాం. లేవీ గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూశాం. ఎందుకంటే ఇస్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా గమనించాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూశాం. అతడు సంవత్సరాల క్రితమే దేవుడు తనకు వాగ్దానం చేసిన కొండ ప్రాంతాన్ని తనకు ఇవ్వమని యెహోషువను అడిగాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించి హెబ్రోను ప్రాంతాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియులారా, అనేకసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినదంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితోనే తృప్తి పడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనము పొందబోయే వాటిని ఇప్పుడే పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. మన జీవితంలో కూడా ఇంకా స్వతంత్రించుకోలేని వాగ్దానాలున్నాయి. అనగా సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. కొందరి తలాంతులు ఇంకా వినియోగానికి రావడం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. అందుకు మనము దేవుడు పెట్టే షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త దేశంలో శత్రు శేషం ఉండడానికి వీలులేదు. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. లేవీలు అనగా సేవకులు, వారి అక్కరలను ప్రజలే తీర్చాలి. అది వారి బాధ్యత. యెహోషువ వలె మనము దేవుడు చెప్పినదంతా చేయాలి. దేవుని సంకల్పం జరిగిస్తున్నవారే దైవ సేవకులు, ప్రజానాయకులు. ఇక దేవుని వాగ్దానాలకు సంబంధించి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అవి నిజంగా నమ్మదగినవి. మనము కానీ, మనం చేసే వాగ్దానాలు కానీ అంత నమ్మదగినవి కావు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ నా జీవితాన్ని ఆశీర్వదించగలడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తడత పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికి కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబాతులు అక్కర్లేదు, అది వద్దు ఇది వద్దంటే దేవుడు పరిసయలతో చెప్తూ ఉంటాడండి. పరిసయలతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు, మీరు తెల్ల సున్నము కొట్టినా సమాధులు వలె ఉంటారు, లో బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉల్లుగబ్బు. బయట తెల్ల సున్నము అంటే దేవుడు ఏమంటున్నాడు, బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపల కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా? పరిసయలో వాళ్ళు వేస్ట్, పరిసయలో వారు తెల్ల సున్నం కొట్టినారు అంటారు. పరిసయలు లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి వారు 23లో చూస్తే ఎక్కడ చదవండి,
1: 27,
0: అయ్యో వేషధారులారా
1: శాస్త్రులారా ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ.
0: వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారంగా ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ
1: లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి.
0: ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళుగబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళుగబ్బు. చూసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు లోపల కూడా బాగుపడ్డాది, బయట క్రియలు మాత్రం కాదు లోపల. ఎందుకంటే పరిచయలు శాస్త్రులు అన్నప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగముల్ని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాలని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అదే దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపల అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే, ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు కానీ అంటున్నాడు. ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది కానీ లోపట బాగుంటే బాగుంటుంది అయ్యా. ఈరోజు చాలా అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు? దేవుడు జువ్వి అని చెప్పలేదు కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు. చూస్తారా మాట, ఎక్కడ అక్కడే ఉంటుంది, చదవండి.
1: 23వ వర్షం,
0: అయ్యో వేషధారులైన శాస్త్రులారా
1: ఫరిసయ్యులారా,
0: మీరు పుదీనాలోను
1: సోంపులోను జీలకర్రలోను,
0: అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి, జీలకర్రలోను
1: పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి.
0: ఇవన్నీ దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. న్యాయము కనికరము విశ్వాసము
1: విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.
0: ఏమంటున్నాడు యేసు ప్రభు? బయట చేసేది మానద్దు. దశంభాగం ఇవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇష్టం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. సి బోత కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చెయ్యి, చేయొద్దని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్ యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్ చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు ఇది చెయ్యి, ఇది చెయ్యి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే ఇదొద్దు, ఇది మాత్రం చెయ్యి, నువ్వు అడుక్కులు అడుగునే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి, దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకంటే నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే. నీ హృదయము, నీ హృదయము, నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా, నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోవద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డానని బాగున్నాను అనుకోవద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుదామండి.
1: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
0: వీళ్ళందరినీ ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు. బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు. దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి,
1: ఫరిసయ్యులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ
0: బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ
1: అవి లోపట దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా
0: అంటే ఫంగస్ తో, పాసితో, ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు అంటాడు గుడ్డి పరిసయ్యులారా,
1: గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము.
0: బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట? లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాలని ఒక రూల్ బుక్, టర్మ్స్ అండ్ కండిషన్ చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా? నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి, నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా? అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు పాడు, యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామను ఉచ్చరిస్తేనే చంపేస్తాడ్రా బాబు, ఎక్సెల్ లెక్క చేస్తాడు, ఈసారి చంపేస్తాడ్రా బాబు, భయం మాట. ఈరోజు కూడా యావే అన్న పేరు పలకరు, యెహోవా అన్న పేరు పలకరు. కానీ ఈ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అన్న హృదయాన్ని మార్చుకో, లాప్ట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు. ఇట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెల్, రెబెల్. దేవుడు ఇలా చెయ్యి, ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు. నువ్వు ఇలా చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు దేవా నువ్వు చెప్పింది లోబడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు? ఇఫ్ గాడ్ ఈస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? Hey, God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as his child. But God is not talking about killing. He's saying, if you don't obey, apavadi sambandhiga maartunao, naa shatru sambandhiga maartunao, nuu naa shatru pakshana pothe, nuu naa kumaru undamannu avanante, nenu cheyakkarala. Edaithe shatruki nirnayinchabadindo, neeku vastadi jagartha. Manam baya vakyam chodutamandi. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి, కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతను వచ్చి అరెస్ట్ చేశారంట, అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు చేయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాల చేతులు లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావు అంటే దేవుణ్ణి ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పోనీలయ్యా, కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా? ఊరందరూ పిలిపించి అందరూ రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనచు ఏంటి ప్రభా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం సరలేదు, నువ్వు కర్రలే ఏరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటాను అంటున్నావు, అవసరతగా అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యు ఆర్ రిబెల్.
1: నంబర్స్ 15:32.
0: వండర్ఫుల్, ప్లీజ్ రీడ్.
1: ఇజ్రాయేలులో అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమీయూ చేయవలనని అది విషదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వసమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను.
0: నేను చూస్తాము దేవుడు అంటాడు రాళ్ళతో కొట్టి చెయ్యి అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి, నువ్వు కర్రలే కదా ఎదుర్కొన్నావు, రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరేదానికన్నా ఏ హృదయం? నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపేం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్ 10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమి చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడులే. ఓ, ఏది ఘనంగా ప్రారంభించదు అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇస్రాయేల్ అందరి పాటను నేర్పిస్తున్నాడు, ఇదిగో చూసుకో, ఒక్కటి మీరిన కూడా ఊరుకునేది చంపే, మీరే చంపండి, మీరే చంపండి, నాకు విరోధంగా లేచినండి. యు సీ మెనీ టైమ్స్ వి థింక్ గాడ్ ఇస్ హార్డ్, గాడ్ ఇస్ నాట్ హార్డ్, గాడ్ ఇస్ రైచియస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన రాజు అంట. ఆయన న్యాయాధిపతి అనేది బైబిల్ మొత్తంలో చెప్తుంది. ఏ న్యాయవంతుడు అన్యాయపు తీర్పు అవ్వలేడు. అలాగ అన్యాయపు తీర్పు అంటే ధర్మశాస్త్రం అంటే నియమానికి విరోధంగా మాట్లాడితే ఆయన న్యాయవంతుడు అవ్వడం. హీ కుడ్ బి ఎ జడ్జ్ బట్ నాట్ ఎ రైచియస్ జడ్జ్, నాట్ పాసిబుల్. ఈరోజు జడ్జ్లు ఎంతమంది ఉండొచ్చు? రైచియస్ జడ్జ్ ఈజ్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ 1 or 10, అన్నీ రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు, లాస్ లేకపోతే శిక్ష లేదు. లా లేకపోతే నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ అన్ని చెప్పి విని అన్ని చేసిన తర్వాత హీ రెబెల్డ్. దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడినప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలను ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబెలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తున్నాను నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటావు నువ్వు పాపంలో కొనసాగిస్తాను కాదు లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తావు. సెట్టింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, విశ్రాంతి దినం అన్నప్పుడు ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తాడు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం, పండుగ దినం. ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ సెవెంత్ డే. ఇట్ ఇస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందులే చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసు ప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్నీ ఆయన చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా. వై డి వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాట చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన్న. రెఫరెన్స్ కాబట్టి మీ ఇంటికి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం చూస్తాము పేతురు, యూనో వెన్ వాజ్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక సార్లు చూస్తాము ద డే ఆఫ్ ద లార్డ్. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్, ఫస్ట్ డే. యూసి మొదటి స్థానంలో దేవుని పెడతానికి దేవా నిన్ను ఆరాధిస్తాము అని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ బట్ ద్వారంగా రెస్ట్లో ఉంది, స్టామ్లో ఉంది. ఇఫ్ యువర్ మైండ్ ఈస్ అట్ పీస్ విత్ క్రైస్ట్ అండ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ మైండ్, దెన్ యువర్ బాడీ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ యువర్ మైండ్స్ కంట్రోల్. చేసే చేసే ఊరుకో, రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. ఇక్కడ ఉన్న వారికి అందరికి ఛాలెంజ్ చేస్తున్నాడు, సిక్స్ డేస్ నువ్వు చేయాల్సిన పనంతా ముగించాలి. పని చేయాల్సింది ముగించాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి. పని లేదు, పని తెలియదంటే ఫస్ట్ అది తెలుసుకో. తెలుసుకుని ఆరు రోజులు కష్టపడు, ఆరు రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. ఏడో రోజు వన్ డే టేక్ అ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్ యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఇందుకు ఇట్లా చేసామని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి దేవా నాకు ఎందుకు ఇది అనుమతించామంటావు ఏంటి? నీ దేవానికి రెస్ట్ కావాలయ్యా, తీరాయా, పడుకోయా, గెట్ ఫ్యూల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసు ప్రభువు తన శిష్యులు, ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిచయలు వచ్చి ఈరోజు విశ్రాంతి దినం తెలీదా, ఏం చేస్తారు వీళ్ళు? గింజలు ఏరుకుంటా కూడా తప్పే, వారికి ఏరుకుంటా కూడా పనే, తినటం తప్పు కాదు, తిను. కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకుని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసు ప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఎక్కడ చదువుతామండి?
1: మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచుండిరి. అందుకు ఫరిసయులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు.
0: ఏంటంటమాట?
1: విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ
0: మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమనే ఉంది. కానీ ఏడో రోజే విశ్రాంతి, లేకపోతే ఆ మండేవే విశ్రాంతి, లేకపోతే ఆ ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్, రెస్ట్. కానీ
1: మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు.
0: మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? సెవెంత్ డే కొరకే నువ్వు రాలే. యు ఆర్ దేర్ దట్ యు నీడ్ రెస్ట్, దట్ ఇస్ వై దర్ ఇస్ సబాత్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ సబాత్. సో
1: అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పెను.
0: సూపర్ కదా, మనిషి కుమారుడు విశ్రాంతి, ఐఎమ్ ద లార్డ్, నేను ప్రభునయ్యా, నేను అడోనాయిని. సో బేసికల్లీ లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రాక్టికాలిటీ. మన విశ్రాంతి క్రీస్తునందు, మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీట్ ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా, ఈ రేపు రా, ఈరోజు నాకు రెస్ట్ డే, నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది బలే వాడతారు, విశ్రాంతి తినకపోతే చదవకూడదు, పోరాడు ఒక్కరోజు. కాంపెన్సేట్ దాట్, యూ నీడ్ రెస్ట్, కాంపెన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్, బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి, మేక్ వన్ డే. నీవు, దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నాన్నిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలని కానీ ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life. Peaceful family. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నీవే నా దేవుడి, నీవి తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడండి, మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మూడు ఆటలు నేను చూసాం మనం, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాలను సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరి నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాలను సమాధానం పరచుకోదామా. నేను ముగించబోతున్నాను, నో గుడ్ టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి. ప్రభా, నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా, నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారంగా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారంగా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారంగా నేను కలిగి ఉంటాను. నిన్ను బట్టే ప్రభువా, ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుత్వం చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది, దేవుడు తెస్తానే, కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చానో యెహోవా తీసుకున్నాను, తీయాస్టేకెన్ ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారిని. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ, నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్యం నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లు సుఖంగా ఉంటానండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి, దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునదేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభా. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతము వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసే, కంగారు తీసే. నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభా. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళో ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు, చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో బలపరచాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు,

రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ రక్తాన్ని జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను, రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం, అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళి రావచ్చు. తండ్రి తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు, తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు, గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు. మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే ఒక లైన్ గీసుకొని దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందే ఎలా జీవించామో రాసుకొని మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినము కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఒకే ఒక జీవితం. ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది.
మొట్టమొదటి

0: అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి, దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపంలో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదము ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు, సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడిచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో, దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పును గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదరా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు, పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో, ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ కోపాలు పోవు, ద్వేషాలు పోవు, దారుణమైన ఆలోచనలు, హీనమైన ఆలోచనలు, పగతో కూడిన ఆలోచనలు, ఓ వ్యక్తిని బాధించడం, ఇవన్నీ కూడా మంచి చెట్టు యొక్క ఫలాలు కావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో, మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలు ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే, ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు, పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారిపోయే వాళ్ళు పక్కింటి వాళ్ళ భద్రతను గురించి అతను ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటు కట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం నిత్యమైన జీవితం, శాశ్వతమైన జీవితం అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసి వచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాలలోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఇద్దరూ దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు. ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వ్రేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది? నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళ ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభువారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే. అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు, ఎంతోమంది ఫోనులు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు, బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలం అవ్వం. ఒకరోజు దేవుని యొక్క తీర్పును కూడా తప్పించుకోలే. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరి కొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు, కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. ఈ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి, మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
0: దేవుడు మీ అందరికీ కూడా తోడయండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

మన ఆత్మలకు దీపం, ఆపదలకు ఆశ్రయం, మన ఆశలకు తీరం, మన మంచి కాపరి మన తండ్రి యేసయ్య.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

యేసయ్య మనలను ప్రేమించి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

రండి, బెత్లెహేములో జన్మించిన ప్రభు రాజాధిరాజు కన్యక కన్న కుమారుడు, రండి ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు, ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓ కెల్లీ.

0: క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించినవారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.
1: కలిగియున్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

ఇస్రాయేలీరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్స్ కిడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శనం ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సర్టన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే కినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరు అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు. ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్. కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము, పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను. ఓ, పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి, ఎంఐ సో అండ్ సో సబ్జెక్ట్స్లో షీ విల్ బి ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐ మీన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ, నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా 4 మెంబర్స్ ఉండే, 4 మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము, 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తి, గుత్తిశాల మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అన్నమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ. నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కలుముయ్ సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను. వెళ్ళను అని అనుకున్నాను కానీ, బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. సరే, అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసానంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్, ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది
చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గార్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

అననీయము ఆ పాట, అది ఒక పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తున్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది అదే మాట, సేవకుని స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చేరలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతున్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేట్ తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిన్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జావా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్ వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్ వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్ నా ఎక్స్పీరియన్స్ స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి, తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము అంటే నా డిజైర్ అనమాట, సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి ఇలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్ ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా, నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభువా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నాకు తెలియలేదు. ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిజం మొదటగా బాప్తిజం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజము అతి త్వరితంలోనే పొందుకుని ఉన్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిజం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనము ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక ఆ అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టాను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చిన్నాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలి. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దావి

దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకు ఏది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఈమెయిల్స్ అన్ని ఈమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి నన్ను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యంను అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయి ఉన్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుని అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువే దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువన్నీ దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము, అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను, మా నాన్నగారు అంటే ఇంకప్పటికి మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు, ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు,

మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరూ కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు. మా తండ్రి గారు మాట్లాడినంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతా, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన, నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్ గా, ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, వాళ్ళు చెప్పినా వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు, అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తా ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది, డబ్బులు, ఉద్యోగము, హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో కొన్ని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్, నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ, ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను, ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్, నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు
ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా. ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు. నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్ లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు బాగున్నాడు, నేను బాగలేను అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది
ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలా ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను. ఏంటి ప్రభువా, పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడై ఉన్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడై ఉన్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తున్నాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా, మీ చిత్తంలో ఉంటే కదా నాకు అపియర్ నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడు ఇచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో. నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని, వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th నవంబర్ మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్ లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండే దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించినాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను, దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా, నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను.
అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి, మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనాయి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండినా మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు అందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొలిగల బాబురావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు

చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

ఆనాడు దేవుని మాట వినని యోన దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి పాఠంలో మనము యెహోషువ గ్రంథము 23-24 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ రెండు అధ్యాయాలు యెహోషువ చేసిన ప్రసంగాలతో కూడినవిగా ఉంటున్నాయి. యెహోషువ 23 అధ్యాయంలో భూమి విశ్రాంతిగా కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యెహోషువ ఇప్పుడు వృద్ధుడు. అందువల్ల యెహోషువ తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. ఇక 24 అధ్యాయంలో ఇస్రాయేలీల పెద్దలు, ఇతర నాయకులందరినీ పిలిచి ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు వారి పూర్వీకులు యోర్దానుకు అవతలి వైపు నివసించారని, ఇతర దేవతలను ఆరాధించారని ప్రజలకు గుర్తు చేస్తాడు. దేవుడు అబ్రహామును కనాను దేశం గుండా తీసుకువచ్చాడని, ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడని యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోషువ తాను, తన కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చేసిన గొప్ప తీర్మానంను గురించి ఇందులో చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం యెహోషువ గ్రంథం 23-24 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ రెండు అధ్యాయాలలో యెహోషువ చేసిన ప్రసంగాలున్నాయి. యెహోషువ ఒక వక్త మాత్రమే కాదు, అతడొక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ యెహోషువ పెద్దవాడైపోయాడు. ఇప్పుడతనికి 110 సంవత్సరాల వయస్సు వచ్చింది. తన ఉపన్యాసంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగాలి, పురోభివృద్ధి సాధించాలి, విగ్రహారాధన వైపు మొగ్గకూడదు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను గుర్తించండి. దేవుడు పాపాన్ని సహించడు. సాంకర్య వివాహ సంబంధాలను దేవుడు నిషేధిస్తాడు. మోషేలాగే యెహోషువ తన మరణాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. యెహోషువ ప్రసంగ సారాంశం 23 అధ్యాయంలో నుంచి సంగ్రహంగా వినండి. యెహోవా నెమ్మది కలుగచేశాడు. శత్రువులు వచ్చి మీద పడకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు. వయోవృద్ధుడైన యెహోషువ పెద్దలను, న్యాయాధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేవుడు మీకు ఏమి చేశాడో మీకు తెలుసు. వంతుచీట్ల వలన ఈ దేశాన్ని మీకు పంచిపెట్టాను. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు శత్రువులను హతమార్చాను. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల చేతిలోని భూభాగాన్ని మీరు వశపరుచుకుంటారు. దేవుడు చెప్పినట్లే ఈ దేశమంతా మీకు హస్తగతమవుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించండి. మీ చుట్టూరా ఉన్న శత్రువులతో రాజీ పడకండి. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. శత్రువులతో మీరు రాజీ పడితే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ శత్రువులు మీకు ఉరిగా, బోనుగా, మీ ప్రక్కల మీద కొరడాలుగా, మీ కన్నులలో ముళ్ళుగా ఉంటారు. యెహోవా పక్షాన ఉంటే మీరు ఒకడు 10,000 మందిని తరుముతాడు. ఇదిగో నేను సర్వలోకుల మార్గాన నిష్క్రమిస్తున్నాను. యెహోవాను నమ్మండి. ఆయన ఆడి తప్పని దేవుడు. ఆయన నిబంధన నుండి తొలగిపోకండి. శ్రోతలు, యెహోషువ తన ప్రజలకిచ్చిన ఈ అంత్య సందేశం ఎంతో ఉద్రేకభరితమైంది. యెహోషువ తన జీవితంలో చివరి ఘడియల్లోకి వచ్చేశాడు. అవసాన దశలో గొప్ప ప్రసంగం చేశాడు. మునుపు యాకోబు తన 12 కుమారులకు అంత్య సందేశమిచ్చాడు. అది వారి భవితవ్యాన్ని నిర్ణయించిన గొప్ప ప్రవచనమైంది. 40 సంవత్సరాలు యెహోషువా తన ప్రజలను నడిపించాడు. అతడు గొప్ప జాతీయ నాయకుడు. మోషే కూడా 12 గోత్రాల నాయకులను ఆశీర్వదిస్తూ తన జీవిత చరమదశలో ప్రవచనాలు పలికాడు. అదేవిధంగా తన మరణానికి ముందుగా యెహోషువా 23-24 అధ్యాయాలలో ఎంతో అమూల్యమైన ఉపదేశం చేశాడు. యెహోషువా అంటున్నాడు, నేను పెద్దవాణ్ణైపోయాను, ధర్మశాస్త్ర నియమాలను మీరు పాటించాలి, తప్పిపోకూడదు. శత్రువులను పారదోలండి, సోమరులు కాకండి, అప్రమత్తులై ఉండండి. దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండండి. ఈ మాటలు అక్షరాలా ప్రవచనాలే. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది. వీరు అన్యజాతులతో వియ్యమందకూడదు. మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయి. శ్రోతలు, ఈరోజున మనక్కూడా ఎన్నో పాఠాలున్నాయి. శోధనలకు లొంగకూడదు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే మనం నడవాలి. లేకపోతే నిత్య నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. యొర్దాను దాటడం ఉద్రేకభరితమైన సన్నివేశం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా నీటిని కొట్టగా నీరు అటూ ఇటూ విడిపోయినందున ఎలీషా యొర్దాను దాటి అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. యొర్దాను నదీ తీరాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ నదిలోనే నయమాను స్వస్థత పొందాడు. క్రైస్తవ ఉద్యమం ఆరంభమైంది కూడా యొర్దాను నదీ ప్రాంతాలలోనే. యొర్దాను నది చివరికి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. యొర్దాను లోయ 10 మైళ్ల వెడల్పు. మార్చి ఏప్రిల్ నెలల్లో ఈ నది వరదలై పొర్లిపారుతుంది. యెహోషువా అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను నది దాటించాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాయి. ఆయన దేవత్వం రుజువై ఆయన మహిమపరచబడతాడు. మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు దేవుడు. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. సీనాయికొండపై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు తమను తాము పవిత్రపరుచుకున్నారు. పరిశుద్ధత దేవుని ప్రత్యేక లక్షణం. దేవుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతిపాత్ర దేవుని కోసం ప్రత్యేకించబడింది. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించేవారలారా, చెడుతనమును అసహ్యించుకోండి. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? పాత నిబంధనలోని వ్యక్తులు, దేవుడు వాడుకున్న మనుష్యులు అందరూ ఆత్మతో నింపబడినవారే. ఆత్మ నింపుదల నాయకత్వానికి ప్రత్యేక అర్హత. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండండి. ఇది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలదు, నిన్ను నింపాలి, వశపరుచుకోవాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా ప్రసంగమంతా విధేయతను గురించే. దేవునికి 100% విధేయత చూపడం ఆత్మపూర్ణ జీవితానికి బలమైన రుజువు. మోషే ఆత్మపూర్ణుడు, యెహోషువా ఆత్మపూర్ణుడు. వారిని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహోషువా 24వ అధ్యాయం వినబోతున్నాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. యెహోషువా ఇశ్రాయేలు గోత్రాల వారినందరినీ షెకెములో పోగుచేశాడు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అందరూ వచ్చారు. వారంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోషువా మాట్లాడాడు. అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు వినండి. మీ పితరులు యూఫ్రటీసు నది అవతల నివసించారు, ఇతర దేవతలను పూజించారు. అబ్రహామును అవతల నుంచి నేనే తెచ్చాను, ఇస్సాకును అతనికి కుమారుణ్ణిగా ఇచ్చాను, యాకోబు అతని కుమారులు ఈజిప్టుకు తరలిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి వారి మధ్య చేసిన క్రియల వల్ల ఈజిప్టు దేశీయులు హతమయ్యారు. ఎర్ర సముద్రం దాటించాను, సముద్రం ఈజిప్టు వారిని ముంచేసింది. ఆ తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించారు. యొర్దాను అవతల అమోరీయులను మీకు అప్పగించాను. బాలాకు ఒక కిరాయి ప్రవక్తను బిలామును పిలిపించి మిమ్మలను శపించవలసిందన్నాడు, గాని అతడు మిమ్మలను దీవించేటట్లే చేశాను. యొర్దాను దాటాక 7 వర్గాల శత్రువులను నేను పారదోలాను. మీకు ముందుగా కందిరీగలను పంపాను, మీ ఖడ్గం కాదు మీ విల్లూ కాదు, కందిరీగలే అంత పని చేశాయి. మీరు సేద్యం చేయని భూమి, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను, మీరు నాటని ద్రాక్ష తోటలు మీకిచ్చాను, ఆలివ్ తోటలు ఇచ్చాను, వాటి ఫలసాయం మీరు తింటున్నారు. మీరు భయభక్తులు కలిగి సత్యముననుసరించి సేవిస్తూ అన్యదేవతలను తొలగద్రోసిన వారై యహోవానే సేవించండి. యెహోషువా 24:15. యహోవాను సేవించడము మీకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి.

0: మీరెవరిని సేవించ కోరుకున్నా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. అందుకు ప్రజలందరూ ప్రత్యుత్తరమిస్తూ అన్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుతాము. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. శత్రువులను మన ఎదుటి నుండి పారదోలినవాడు యెహోవా. ఆయననే సేవిస్తాము, ఆయనే మా దేవుడు. యెహోషువా అన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ పాపాలను క్షమించని ఎడల ఆయనను మీరు సేవించజాలరు. మీరు అన్యదేవతలను సేవిస్తే ఆయన మీకు క్షీణం కలుగచేస్తాడు. జనులన్నారు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము. యెహోషువా అన్నాడు, మీరు ఒప్పుకున్న దానికి మీరే సాక్షులు. మేము సాక్షులమే అన్నారు వారు. అలాగైతే అన్యదేవతలను మీ మధ్య నుండి తొలగద్రోయండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి. జనులందరూ యెహోషువాతో అన్నారు, మన దేవుడైన యెహోవా మాటే వింటాము, ఆయననే సేవిస్తాము. ఈ విధంగా యెహోషువా ప్రజలతో నిబంధన చేశాడు. షెకెములో సింధూర వృక్షము కింద పెద్ద రాతిని నెలకొల్పాడు. ఈ నిబంధనకు ఈ రాయే సాక్షి అన్నాడు. అంతటా ప్రజలు తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్లారు. యెహోషువా తన 110 ఏట మృతి చెందాడు. గాయషు కొండకు ఉత్తరంగా తిమ్నత్ సెరహులో అతడు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. ఇది యాకోబు షెకెము అనే వ్యక్తి నుండి కొన్న స్థలం. షెకెము హామోరు కుమారుడు. యోసేపు ఎముకలు అతని పుత్రులకు స్వాస్థ్యం. ఎలియాజరును ఫీనిహాస్ గిరిలో పాతిపెట్టారు. ప్రియశ్రోతలు వింటున్నారా, యెహోషువా తన ప్రసంగంలో ఇశ్రాయేలు చరిత్రను పునర్విమర్శ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి అతనిలో నుండి గొప్ప జాతిని ఆవిష్కరించాడు. బాబెలు గోపురం తరువాత మానవుడు పూర్తిగా దేవునికి దూరమైపోయాడు. అక్కడే భాషలు తారుమారయ్యాయి. వారు సత్యదేవుణ్ణి విడిచి విగ్రహారాధికులైపోయారు. బాబెలు గోపురం సంస్కృతి వారిని నింపివేసింది. కాని దేవుడు మానవతను తుడిచిపెట్టివేయలేదు. మానవతను పునరుద్ధరించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును లేపాడు. అబ్రహాము తన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వచ్చేయాలి. అబ్రహాముతో దేవుడు కొత్త ఆరంభం చేశాడు. అతని సంతానములో నుండే మెస్సీయా వస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతి ఎక్కడ రూపుదిద్దుకున్నది? ఈజిప్టు ఇటుక బట్టీల వద్ద. దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. అమోరీయులతో యుద్ధంలో దేవుడు తన వారిని గెలిపించాడు. బిలాము ఇశ్రాయేలును శపించబోతే దేవుడతణ్ణి అరికట్టాడు. అతని నోట శాపం ఆశీర్వచనమైంది. యొర్దాను నదిని దాటించి అమోరీయులను ఓడించడానికి దేవుడు వారిని బలపరిచాడు. తిరిగి స్థానికంగా అన్యజాతుల ప్రభావం వారిపై పడింది. ఇది వారికి గొప్ప శోధనగా పరిణమించింది. అందుకే యెహోషువా వారిని ఈ విధంగా సవాలు చేశాడు. వారు యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. శ్రోతలు వింటున్నారా, యెహోషువా వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎన్నో సంవత్సరాలు మోషే నీడలో ఎదిగాడు. అయితే ఇతని జీవితం మోషే అనుకరణ కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడనడానికి యెహోషువా జీవితమే గొప్ప నిదర్శనం. యెహోషువా వారిని నిలదీసి అడిగాడు, మీ పూర్వీకుల్లాగా అన్యదేవతలను పూజిస్తారా లేక యెహోవాను ఆరాధిస్తారా? మీరే కోరుకోండి. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము. యెహోషువా 24:15 ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ వచనాన్ని మీ హృదయాలపై ముద్రించుకోండి. నేను నా ఇంటివారు నీతి సూర్యుణ్ణి కొలుస్తాము. ఇదే మన పాట, మన మాట, మన సాక్ష్యం, దీక్ష, ప్రతిజ్ఞ, శపథం. అంతటా ప్రజలందరూ ఇదే తీర్మానం చేశారు. యెహోవా యే మా దేవుడు, మా కుటుంబాల దేవుడు, మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాము, యెహోవాను ఆరాధిస్తాము, యెహోషువ ఆరాధించిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాము, ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు యెహోవాయే అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేశారు. ఈ మాటలను యెహోషువ శిలాశాసనాలుగా చెక్కించాడు. మోషే పంచగ్రంథాల సరసన ఈ రాతిని ఉంచి ఇదే మన నిబంధన సాక్షి అని ప్రకటించాడు. ఇంతటితో యెహోషువ జీవితయాత్ర ముగిసింది. యెహోషువ చనిపోయాడు. అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిన చోటనే అతణ్ణి పాతిపెట్టారు. ఎఫ్రాయిము మనష్షేల తండ్రి యోసేపు. ఈ ఇద్దరు కుమారులు ఈజిప్టును విడిచిన తరువాత తమ తండ్రి ఎముకలు వారి దగ్గరే ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ఎముకలను మోసుకొని తెచ్చారు. వాగ్దత్త భూమిలోనే ఆ ఎముకలను పాతిపెడతాము అని తమ తండ్రికి వాగ్దానం చేశారు. అప్పటి ప్రజల నమ్మకమేమిటంటే వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్థానం. కాని ఇప్పుడు క్రీస్తునందు భౌగోళిక సరిహద్దులు లేవు. దేవుని కృప సరిహద్దులకు పొలిమేరలకు పరిమితం కాదు. యెహోషువ గ్రంథం ప్రారంభంలో మోషే మరణం, ముగింపులో యెహోషువ మరణం. ఇక్కడి నుండి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళతాము. ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కు జారిపోవడం మొదలైంది శోచనీయం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మోషే ఇంతకంటే సుదీర్ఘమైన ప్రసంగాలే చేసినట్లు చెప్పబడింది. రాజుకు ప్రజలకు మధ్య నిబంధనను ధృవపరిచే ప్రసంగాలివి. అయితే యెహోషువ దేవునికి ప్రజలకు మధ్య నిబంధనను నూతనపరిచాడు. యెహోషువ గ్రంథంలో మనము మరిచిపోలేని వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. రాహాబు వేగులవారి వృత్తాంతం 2:6 ఎరికో సంగతి, ఇశ్రాయేలుకు అఖండ విజయం, ఎరికో గోడలు కూలాయి, 7 హాయిలో అపజయం, ఇశ్రాయేలుకు గొప్ప గుణపాఠం, 24 యెహోషువ వీడ్కోలు సందేశం. ప్రియ శ్రోతలు వింటున్నారా, యెహోషువ గొప్ప గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకు గొప్ప దేవుడు ఎంతో గొప్పగా కనిపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది మారని ప్రేమ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవులు దేవుణ్ణి చేయలేదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో గొప్ప అపచారం. దేవుని వశంలో మనం ఉండాలి గాని మన వశంలో ఆయన ఉండడు. విగ్రహాలు మన వశంలో ఉంటాయి గనుక అవి దేవుళ్ళు కానేరవు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. దేవునికి ప్రత్యామ్నాయం మరేదీ ఉండకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మవశంలో ఉండండి అని అర్థం. యెహోషువ క్రైస్తవ నాయకులందరికీ గొప్ప ఆదర్శం. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము, మరి మీరో అంటూ మనల్ని సవాలు చేస్తున్నాడు యెహోషువ. తను తన ప్రజలకు మాదిరిగా గొప్ప తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ దైవభక్తి, శక్తిభరితమైన అతని నాయకత్వము నేటి యువతరానికి గొప్ప సవాలు. విగ్రహాలను తొలగించండి. పేరాశ, దేవునికి భిన్నమైన వాటికి విలువనివ్వడం, అసూయా విద్వేషాలు, ఇవన్నీ విగ్రహాలే. యెహోషువ గ్రంథం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది. పాఠం సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీమీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.
1: యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? 1. పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. 2. పొడవు 180 మైళ్ళు, వెడల్పు 110 అడుగులు, లోతు 20 అడుగులు. 3. పొడవు 280 మైళ్ళు, వెడల్పు 120 అడుగులు, లోతు 30 అడుగులు.
2: ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యెహోషువా తన వృద్ధాప్యంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఇస్రాయేలీలకు బోధించినట్లుగా చూశాం. తను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇస్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయనను విడవవద్దని అతడు వారికి సూచించాడు. యెహోషువా ఇస్రాయేలీలను తమ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. వారితో వియ్యము పొందవద్దని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి యెహోషువా వారిని హెచ్చరించాడు. ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించవద్దని అతడు తన ప్రజలను కోరాడు. అయితే తానను, తన ఇంటి వారును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని తేల్చి చెప్పాడు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి సేవించకపోతే ఆయన వారి పాపాలను క్షమించడని, వారిని నాశనం చేస్తాడని యెహోషువా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలీలు తాము ప్రభును మాత్రమే సేవిస్తామని, ఆయనకే విధేయత చూపుతామని పేర్కొన్నారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంతటితో యెహోషువా గ్రంథ ధ్యానాలు ముగిశాయి. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6 అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరికో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు

ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువా సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువాతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువా వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు, దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువా 5వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ నెల 14వ తేదీ సాయంకాలం ఎరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా, మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుండి 51వ వచనం వరకు యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది, జీవప్రదమైన ఆహారం. ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువా 5వ అధ్యాయం 13వ వచనం నుండి ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. ఎరికో ప్రాంతంలో యెహోషువా కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువా అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవీయండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువా చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా, యెహోషువాకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువా ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువా, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేతపట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువా శత్రువును జయించలేడు. ఎరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు,
అనగా సైన్యములకు అధిపతి అయి

యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13. సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువా సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలురాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువా యేసుప్రభువు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువాకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువా యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు యెరికోను ముట్టడించారు. 2 పట్టణాలున్నాయి, యెరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7గురు యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా, ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే. శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మసంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలువిధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్ల పడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5250.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇస్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలులకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్ ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూశాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయంలో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఇచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలా, అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు. అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్లేప్పుడు నాకు వారికైనా ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదట అది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనము నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగలం. అవును, డీటెయిల్గా ఉంది. అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ 1 వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములుండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహము చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబములో నీవొచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గైకొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటది. ఆ 1 వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది?
0: లైఫ్లో
1: అది అడిగేప్పుడు ఆ 1 వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటది, దొంగలించకూడదు. ఇప్పుడు రాహిలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ 1 వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒక్కటి కూడా ఏమవకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్
1: అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనపడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10ని పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10ను ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా ఉంది. ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ 1 వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేళ్తున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదనమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పారు.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసుంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటికలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహమన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిచ్చిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవలసింది సంఘము యొక్క బాధ్యత.
0: రెస్పాన్సిబిలిటీ.
1: ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: వెళ్ళిపోయింది, అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు, లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడను ఉంది, ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు,
1: లోన ఉన్నారు,
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు, ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందనేదే తెలియదు.
0: అవును.
1: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది, అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది, ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది,
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు,
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి.
0: ఇక్కడే ఉంది,
1: ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలియదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా?
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు, అంటే షుగర్ మాత్రం ఇటువంటివి ఏవో రెండు మాత్రలు ఉంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా, డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు నాకు తెలియడం లేదు, ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది, అది కనిపెట్టనే లేము. ఏంటంటే ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేము చూడండి, దుమ్ములు కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటు ఉంటుంది చూడండి. ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కానీ వెండి నాణ్యం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వెరీ చిన్నదిగా ఉంటుంది, కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది, అది కనిపెట్టలేము చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికి వెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి, అయితే విశ్వాసిగా సంఘములో కనబడిని ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు,
1: వారం వారం వస్తున్నారు, సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు, వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత
0: మాట్లాడదాం.
1: అయితే ఈ కనబడని నాణ్యము ఎవరై ఉంటారు? ఈరోజు నా మటుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడున్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర, మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు, ఒక చర్చిలోకెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుతో పరలోకానికి వెళ్లడానికే ఇంట్లోకొచ్చాను. ఇంట్లో నాణెముంది. కానీ ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా? ఈనాడు అనేక వెండి నాణెములు కనపడటం లేదు. ఈరోజు చర్చిలో ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరికొచ్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికి వస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికి వస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా, ఆ సిరీస్లో ఉన్నానా, లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి
0: బాధ్యత
1: ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరో అక్కడున్న సూపర్వైజరో వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది. ఇవ్వాలి
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్పచెప్పాలని భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అని ఉంటుంది. ఈరోజు ప్రభు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసండి? ఆ సమయంలో వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనే లేదు. అదిను వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1000 గానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వ వానికి
0: సింపుల్గా వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్లేవారుంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు
1: వెళ్ళిపోయాడు. అతను కాదు కనపడకుండా పోయింది, అది తప్పిపోయిన గొర్రె. బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణెమది. ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి. పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడు ఎంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము Chapter 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకి వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉండింది. మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా?
0: అవును.
1: ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యం ఇది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే, వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటి ఉంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటి ఉంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణ్యాలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, 3, 4, 5 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకు వస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానెం కనపడకుండా పోయింది ఇంట్లో. ఎందుకు వెలుతురు లేదు, చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలన్నది.
1: మీ ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: ఆ వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడుతున్నాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే, పోతే పోని వదిలే.
0: సరే, అది లోపల ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500 అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు. అది తీసుకొచ్చి, ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆ యొక్క బిడ్డని. వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవసేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనబడకుండా పోతే వెదకాలి, ఆయన వెతికినట్లు వెతకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెతుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెతకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెతకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటనేటువంటిది నేనేం చేయగలను?
0: సెన్స్ చేయొచ్చు.
1: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది, ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు. మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనబడకుండా పోయిందనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి. ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపరిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడా చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం, వారేదో ఒక ఇంజనీరో, డాక్టరో, లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
0: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి వెళ్ళను
1: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదని 15 నుండి 20 నిమిషాలు, ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా, పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారైనట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏదీ లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
0: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపులకు వెళ్ళగలం.
1: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే?
0: లెక్కడుగుతాడు,
1: లెక్కడుగుతాడే. 5 ఇచ్చానే, ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
0: మైనస్లో ఉంది,
1: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్ని చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్.
0: అవును.
1: ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
0: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
1: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
0: దొరుకుతుంది.
1: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు. అవునా? అందులో 4ని చదివిస్తారు, 4ని చదివించరు. కనీసం 3 అన్న, అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4ని చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8 మంది 10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? 2 మనమిద్దరినీ చదివిస్తున్నాం. ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటిని ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
0: అంత స్పేస్ నింపేసాం,
1: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
0: అర్థమైంది.
1: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది కనిపెట్టడం అనేది ఈజీగా
0: ఉంటుంది.
1: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్. రెండు ఒకటే, ఇల్లు చర్చ్ ఒకటే. రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడమనేదే ఈ కాన్సెప్ట్.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే అది బయటికి వెళ్ళిన గుర్రే, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

మత్తయి సువార్త 13వ అధ్యాయం అంటే చాలా లోతైన అధ్యాయం మాత్రమే కాదు, ఇందులో అనేక మర్మములు మరియు అనేక నిధులు ఉన్నాయి. ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

0: బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. బ్రదర్ ఎండి గారిని అడగవలసిన అనేక ప్రశ్నలున్నాయి. వారి ప్రశ్నలకు జవాబు చెబుతారు. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. మత్తయి సువార్త 13లో అనేక మర్మములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మత్తయి సువార్త అధ్యాయం 13:24లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ విషయానికి రాకముందు మనం ఉపమానములు రహస్యములు అని చెబుతున్నాము, ఇంకను మనం అనేకసార్లు వినున్నాం. నేను మళ్ళీ తిరిగి అడుగుతున్నానంటే ఈ రహస్యములు ఎక్కడికి వెళ్తున్నాయి? అంటే పాత నిబంధనకు వెళుతున్నాయి, కొత్త నిబంధనకు వెళుతున్నాయి, అలాగే ప్రకటనకు వెళుతున్నాయి. సో ఒక విషయాన్ని ముందు చూడాల్సి వస్తుంది, వెనుక చూడాల్సి వస్తుంది. అయితే సాధారణంగా బైబిల్ చదివేవారు అంత డీప్గా చదవరు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా ఈ రహస్యములలో ఇన్ని విషయాలున్నాయి, నేను చదవాలి, నేను ఇంకా లోతుగా వెళ్ళాలి అనే తలంపు వచ్చింది, ఎలా చెప్పండి?
1: మన ఇండియన్ ఫ్యామిలీస్లో చూసినట్లయితే, ఇప్పుడు వదిలేద్దామండి, ఇప్పుడున్న జనరేషన్, క్రితమున్న జనరేషన్, మన జనరేషన్ వరకు చూద్దామండి, అబ్బాయి ఏం చేయాలనేది తీర్మానించడంలో తన చేతిలో ఏముండదు.
0: తల్లిదండ్రులే,
1: పేరెంట్సే తీర్మానం చేస్తారు.
0: వాడు అడుగుతాడు, నాన్న నేను
1: ఏం చేయాలనేది అడుగుతారు. అక్కడ తండ్రి ముందుగా ఒక లక్ష్యము కలిగి ఉంటాడు, తనను ఇలా చేయాలని చెప్పి అలాగే తీసుకెళ్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఆ జనరేషన్ కూడా బాగుండింది. కొన్నిసార్లు నేను చదువుకోవాలనుకునేది నా తండ్రి చదివించలేదని బాధపడతాను, అయినా తండ్రి అలా చేయడం వల్ల బిడ్డ నాశనమై ఉండడు, బిడ్డ మంచిగానే ఉంటాడు. ఎందుకు ఇది చెప్పదలుస్తున్నానంటే, ఇది ప్రతి ఒక్కరి యొక్క సేవ పరిచర్యలో అవి ఎలా జరిగించాలనేటువంటిది దేవుడే డిసైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇటువంటి కార్యాలన్నీ చదువుకోవాలన్నప్పుడు దీనికైనా ఇంట్రెస్టో లేక దానికైనా కార్యాలు ఆయనే లోను ఉంచుతున్నాడు. కోరిక క్రియను జరిగించేటువంటి దేవుడు
0: అందరికీ ఇస్తున్నాడు,
1: అయితే వారిని ఏం చేయాలనేది తండ్రి ముందుగానే డిసైడ్ చేశాడు. ఇందులో పిల్లవాడికొచ్చి నాకు హక్కుంది అని చెప్పేప్పుడు వదులుకొని వెళ్ళొచ్చు, చిన్నకుమారునిలాగా వెళ్ళొచ్చు.
0: ఈయనంటి నాకు చెప్పేది,
1: ఇందులో నువ్వు చెప్పేదేంటి, ఇది నా లైఫ్, నేను తీర్మానించలేనా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వెళ్లేప్పుడు మీ కాలింగ్ నుండి మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే తండ్రి వచ్చి ఆల్మైటీ గాడ్. లోకములో ఉన్న తండ్రులకు మన పరులకు తండ్రికి వ్యత్యాసం ఏంటంటే ఫ్యూచర్ తెలిసినవాడు. తండ్రులందరూ ఫ్యూచర్ బాగుండాలని చేస్తారు. ఈ తండ్రికి ఫ్యూచర్ తెలియడం వల్ల ఇలాగుండాలని చెప్పే డిసైడ్ చేసి ఉంచాడు. నేనా డిజైన్కై వదులుకున్నప్పుడు తండ్రి చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఆశలుంటాయి. ఇంకా చెప్పాలంటే నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశే లేదు. నాకు మరొక మినిస్ట్రీ మీదే ఆశ ఉండింది. ఎందుకంటే నేను చూసిన వ్యక్తి మరొకరున్నారు, ఆయనే రోల్ మోడల్. ఆయనను చూసినప్పుడు నాకు ఇటువంటి మినిస్ట్రీ చేయాలనేటువంటి ఆశ నాకు ఉండింది. అయితే ఆ దేవుని అంగీకరించిన 2వ సంవత్సరం నుండి నాకు ఇటువంటి వాక్యాలపైన దేవుడు మనస్సును తీసుకెళ్లాడే గాని అదొచ్చి ఒక గిఫ్ట్. నేను ఆశపడింది ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్లోకి తీసుకెళ్లలేదు. ఇది ఒక గిఫ్టే. ఆత్మమూలముగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యమని బైబిల్లో ఉంది. ఇదొక గిఫ్టే. అప్పుడే ఒక పీరియడ్లో నాకు తెలియనారంభించింది దేవుడు నన్ను ఇందులో లీడ్ చేస్తున్నాడని చెప్పి ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు అనుకుంటున్నాను దేవుడెంత కరెక్ట్గా నన్ను లీడ్ చేశాడు అని చెప్పి. మరి ఈ రహస్యాలన్నీ ఎవరికైనా ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అంటే యోహాను ఒక జాలరి, విద్యలేని పామురుడని బైబిల్ చెప్తుంది. ఆయనకి బయలుపరచబడింది మంచి జ్ఞానములో, మరి రాజవంశములో పుట్టిన దానియేలుకిచ్చాడు ఆయన. వీరిద్దరూ ఆయా కాలాలలో ఒక కాన్సెప్ట్ని నెరవేరుస్తున్నారు భూమిలో. దానియేలును చూసినట్లయితే బాగా చదువుకున్నవాడు, యోహాను విద్యలేని పామురుడు. దానియేలు రాజవంశమునకు చెందినవాడై ఉన్నాడు, యోహాను మత్స్యకార కుటుంబానికి చెందినవాడు. దానియేలును చూసినట్లయితే ఆ ముగ్గురు రాజులు, 3-4 రాజుల కాలంలో జీవించినట్టుగా ఉంటది. ఈయన ఒక రోమా సామ్రాజ్య కాలంలో ఉన్నట్టుగా ఉంటది. మరి రాజగృహములోనికే వెళ్ళలేదు. ఇటువంటి 2 కాంట్రాస్ట్ కాంబినేషన్,
0: అదేంటంటే ఇద్దరికి మంచి సమానమైన స్థాయిలో
1: లెవెల్లో
0: లీడ్ నడిపిస్తున్నారు.
1: ఇప్పుడు మీరు చెప్పిన పాస్ట్ డానియేల్ దగ్గర ఉంది, ఫ్యూచర్ యోహాన్ దగ్గర ఉంది. 2 కలిపితేనే మనము పూర్తిగా దొరుకుతుంది. సో ఇది వచ్చి దేవుని యొక్క డిజైన్. ఈ డిజైన్ ని మీరు తీర్మానించలేదు, నేను తీర్మానించలేదు. ఈ విధంగా చూడండి, మీరు నేను చేరి ఒక 200 ఎపిసోడ్స్ చేశాం.
0: అవును,
1: మీ యొక్క బ్రాటప్ వేరే, నా యొక్క బ్రాటప్ వేరే, మీ బైబిల్ నాలెడ్జ్ వేరే, నా బైబిల్ నాలెడ్జ్ వేరే. మీరు వచ్చి మీడియాల నుండి వచ్చిన వారు, నేను ప్యూర్లీ మినిస్ట్రీ నుండి వచ్చా. కానీ ఇద్దరం కలిసి ఒక కార్యాన్ని భూమిలో చేయడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. మనం ఈనాటి వరకు 200 ఎపిసోడ్స్ పైన చేశాం, ఇంకా దేవుని చిత్తమైతే చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను వెతకడమో చూస్ చేయడం అనేది కాదు, ఆయన నాకు ఇది ఇన్బిల్ట్, ఆయనిచ్చినటువంటి ఒక విషయమే. సో ఆయన మూలముగానే జరుగుతుంది, ఆయన వల్ల అన్ని జరుగుతున్నాయి. దీనికి నేను స్ట్రెయిన్ చేశాను, చదివాను, కష్టపడ్డాను, చిన్న వయసు నుండి ప్రాక్టీస్ చేశాను, ఏది కూడా లేదు, ఏదీ లేదు. హఠాత్తుగా ఒకరిని పిలిచి ఒక కిరీటాన్ని పెట్టి రాజుగా కూర్చోమన్నట్టుగానే ఈ మినిస్ట్రీని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా చెప్పాలంటే నేను స్కూల్లో చదవని సబ్జెక్ట్, ఇష్టపడని సబ్జెక్ట్ సైన్సు హిస్టరీ. ఇష్టమైంది తమిళ్, తమిళ్ వచ్చి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఇష్టము లేని సబ్జెక్టు సైన్సు హిస్టరీ. అయితే ఈరోజు నేను మాక్సిమం మాట్లాడేది చూస్తే ఈరోజు ఉన్నటువంటి కొన్ని సైంటిఫిక్ విషయాలను హిస్టరీ మాట్లాడేట్టుగానే దేవుడుంచాడు.
0: ఆయన డిజైన్కి మనం ఒప్పుకుంటే అన్నీ కూడా బాగుంటాయి, చక్కగా ఉంటాయి,
1: 100% బాగుంటుంది. అందులో వచ్చి ఎటువంటి ఒక కొరతలు ఏర్పడవు, ఆ పీస్ఫుల్గా ఉంటుంది. నేనిప్పుడు పీస్ఫుల్గా మినిస్ట్రీ చేస్తున్నాను.
0: అది మాత్రమే కాదు, ఇంకో విషయం ఉంది. నేను మిమ్మల్ని క్రమంగా చూస్తున్నాను. పరిశుద్ధాత్మ తోడుగా సహాయంతో మనం వచనంలో లేక ఒక లీడింగ్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మనం అర్థం చేసుకోలేని విషయాలు కూడా అర్థం అవుచున్నవి. ఏదో పైపైన చదివి నాకు ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదని మనం బ్లేమ్ చేసి అర్థం లేదు. మనం వచ్చి ఆ సహాయంతో ఆ తోడు అనే పాయింట్తో నేను మిమ్మల్ని బలవంతం పెట్టాలని ఒక శ్రోతలకు చెప్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నాను, అది మీ జీవితంలో చూస్తున్నాను.
1: ఒక మనం ముందుగానే మాట్లాడమనుకుంటా, మనందరి దగ్గర కూడా 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఉంటుంది, 3 ఉండాలి. ఏంటని అడిగితే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పౌలు ఉన్నాడు, అపోస్తలుడు పౌలు న్యూ టెస్టమెంట్లో ఉన్నాడు. ఈ పౌలే మనకి అధికమైన పుస్తకాలు రాసినవాడు, దాని బేస్లోనే న్యూ టెస్టమెంట్ చర్చ్ క్రమపరచబడింది.
0: ఒక గ్రేట్ రోల్ మోడల్,
1: గ్రేట్ రోల్ మోడల్. పౌలు దగ్గర వచ్చి 3 విధాలైన ఇన్పుట్ అనేవి ఉండేవి. ఫస్ట్ పౌలు గమలియల్ దగ్గర చదువుకున్నాడు,
0: విజ్ఞానవంతుడు,
1: నాలెడ్జబుల్ పర్సన్.
0: ఆయన దగ్గరకు వెళ్ళేది ఒక గొప్ప విషయం,
1: సీటే దొరకదు,
0: సీటే దొరకదు,
1: కేంబ్రిడ్జ్ లాగా ఉండండి,
0: టాప్
1: టాప్ అక్కడ చదువుకున్నాడు. సో ఆయన దగ్గర ముందుగానే గమలియల్ దగ్గర చదువుకున్న ఒక స్టఫ్ ఉంది, ఓల్డ్ స్టఫ్ ఉంది. ధర్మశాస్త్రము కూడా ఫుల్గా చదువుకున్నాడు, ఆయన దగ్గరే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. తర్వాత యేసును అంగీకరించి లోనికి వస్తున్నాడు. లోనికి వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, ఆ సంఘం యొక్క పెద్దలును అపోస్తలులను అతనికి పత్రికలు రాసిచ్చారు, అది పౌలును బర్నబాను సంఘముల యొద్దకు వెళ్లి ప్రసంగము చేశారు. అప్పుడు వీరి దగ్గర 2 స్టఫ్ ఈయన దగ్గరకు వస్తుంది, అది ఏంటని అడిగితే యేసుతో ఉన్నవారు చెప్పిన విషయాలు ఈయన నేర్చుకుంటున్నాడు,
0: దాన్ని కూడా గమనిస్తూ
1: అబ్జర్వ్ చేసి వెళ్ళి పిలిచేస్తున్నాడు. అదే ఆయన మినిస్ట్రీగా ఉంది, ఆయనకి తెలియజేసినవి వెళ్ళి చెప్తున్నాడు. అలాగనే వాక్యం. చివరిగా 1 కొరింథియన్స్ 11 ఆయన రాసేప్పుడు ఏం చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన నేను పొంది తిని. దాని అర్థమేంటని అడిగినట్లయితే, నాకు గమలియేలు చెప్పించలేదు, వీరెవరూ చెప్పించలేదు, ఇది దేవుడిచ్చినటువంటి స్టఫ్.
0: అంటే అప్డేట్ అవుతున్నాడు,
1: అవును, అప్గ్రేడ్ అయ్యాడు,
0: సాటిస్ఫై కాలేదు ఒక లెవెల్లో.
1: అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చేది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ 3 స్టఫ్ ఉంటాయి. మీరు ఓల్డ్గా చదువుకుని అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, యుఎస్లో చదువుండొచ్చు, కెనడాలో చదువుండొచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళి చదువుండొచ్చు, అది ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, మీ చర్చ్ మీకు చెప్పించేటువంటి స్పిరిచువల్ థింగ్స్, అవి ఆయా చర్చ్లో ఉండే బైబుల్ టీచర్స్ చెప్పేటువంటివి, లేక ఆ చర్చ్లో ఉండే పాస్టర్స్ చెప్పేటువంటివి, ఆ స్టఫ్ ఉంటుంది. అది ఉంటుంది, అది తప్పు కాదు, అది కూడా ఉంటుంది. అయితే మీకంటూ పరిశుద్ధాత్ముడు ఒకటి ఉంచుతాడు, అది ఆయన దగ్గర నుండి మీరు పొందుకోవాలి.
0: అది మన దగ్గర ఉంది,
1: అది మీ దగ్గరే ఉంటుంది. ఇంకొకరి దగ్గర నుండి అది రానే రాదు, ఆ ఇంకొకరి దగ్గర నుండి వచ్చేటువంటిది వేరే. మీకంటూ ఏది ఉంచాడో అది చూడాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు చెప్పేది. ఇప్పుడు లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి, ఆత్మదేవుడు నాకుంచినది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీకిచ్చినటువంటిది మీరు వెళ్ళి మాట్లాడతారు. మనల్ని అందరూ ఏం చేస్తున్నారంటే ఒక అప్గ్రేడేషన్లోకి లేపుతున్నారు. మన చర్చి మనకు చెప్పించి ఒక స్టెప్ పైకి లేపుతుంది, సరే ఇదిగో ఇది నేర్చుకోమని, ఇది నేను పెట్టుకుని మరొక మెట్టు నేనే ఎక్కాలి. చర్చ్ లేపుకుంటూనే ఉండదు, అలా మరొక మెట్టు ఎదిగే కొద్దీ 4 స్టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గర నాకు చెప్పించిన వారిది ఉంటుంది, నేను నేర్చుకుని చదివేది ఉంటుంది, ఆత్మదేవుడు చెప్పినది ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నుండి ఒకరు వచ్చేప్పుడు ఈ 3 చేరి వస్తాడు, అప్పుడు ఆయన దగ్గర దేవుడు విడిగా మాట్లాడతాడు. ఇప్పుడు అలా 4 అవుతాయి, అప్పుడు ఒక్కొక్క జనరేషన్ పోను స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇంక్రీస్ అవుతూ వెళతాయి. సో పరిశుద్ధాత్ముడు మనకుంచింది పొందుకోవడమే చాలా ఇంపార్టెంట్.
0: ఈ మత్తయి అధ్యాయం 13:24 ఒక ముఖ్యమైన పారాబుల్ ఉంది. పారాబుల్ వెనుక డీప్ అయిన ఒక సీక్రెట్ ఉంది. సాధారణంగానే మనము ఈ ప్రత్యేకమైన ఈ 24:13 సాధారణంగా చూస్తున్నాం, అది ఒక స్టోరీగా చూస్తున్నాం. దీని అవుట్లైన్ ఎలా మనం అర్థం చేసుకోగలం, కలుపు మొక్కల ఉపమానం ఇంగ్లీష్లో ఉంది, దీనిని మనం బేసిక్ ఫౌండేషన్గా ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు యాక్చువల్గా మనం కొన్ని రోజులుగా మాథ్యూ 13 మనం మెడిటేట్ చేస్తాం,
0: చాలా ఉన్నాయి,
1: ఒక్కొక్క ఉపమానాన్ని అందులో నుండే చూస్తున్నాం. ఇప్పుడు మాథ్యూ 13:24-30 వరకును దీని గురించి చెప్పబడింది. 24 నుండి 30 వచనాలు మత్తయి 13లో
0: ఒక 6 వచనం.

0: మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్ల. సాధారణంగా ఏంటంటే,
1: సాధారణ
0: ఒక పొలం ఉంది, దాని యజమానుడు తన దాసులతో మంచి విత్తనాలను విత్తుతున్నాడు. తర్వాత తన దాసులు నిద్రిస్తూ ఉన్నారు, శత్రువులు గురుగులు విత్తిపోయారు. ఒకరోజు ఆ గురుగులు కనుగొంటున్నారు, అది వెళ్ళి అడుగుతున్నారు, వాటిని పెరకమాని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, వద్దు, మీరు మంచి వాటిని కూడా పెల్లగిస్తారు, కొంచెం పెరిగిన తర్వాత చూద్దామన్నాడు. కోతకాలం వస్తుంది, అది వచ్చినప్పుడు వాటిని వేరువేరుగా కట్టమని చెప్పాడు. గోధుమలో తీసుకెళ్లి కొట్టులో చేర్చారు, గురుగులను కాల్చివేస్తున్నాడు. ఇదెక్కడ ఆరంభమై ఎక్కడవరకంటే, అలా ఓవరాల్గా చూసినట్లయితే అపొస్తలుల కాలములో విత్తనము వేయబడింది. అంటే పౌలు చెప్తున్నాడు, నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి చేసింది దేవుడు, అదే సమకూర్పు. అక్కడ ఆరంభమైంది, ఎక్కడ ముగిస్తుందంటే ఆ గురుగులన్నిటినీ కూడా కాల్చివేయమన్నాడు. జడ్జ్మెంట్, భూమి తీర్పు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. మంచి ఫలమివ్వని చెట్లు నరకబడి అగ్నిలో వేయబడుతుందని వాక్యం చెప్తుంది. సో అపోస్తలుల పీరియడ్లో చర్చ్ ఆరంభం నుండి జడ్జ్మెంట్ వరకును ఇందులో ఉంది.
2: ఇప్పుడు ఒక అంటే చరిత్రే లోపల ఉంది,
0: దీని కాలఘట్టమంతా ఇప్పటి వరకు 2000 ఇయర్స్ అక్కడ ఆరంభించింది. కానీ ప్రతి కాలఘట్టములోనూ ఈ సంభవం అంతా మనం హిస్టారికల్గా చూసుకుంటూ రావచ్చు. అంతుంది దాని వెనుక. ఇందులో నుండి మనము తెలుసుకుని నేర్చుకోవలసిన ఒక స్పిరిచువల్ పాఠముంది. ఇప్పుడు హిస్టారికల్గా మనం వీరికి చెప్దాం, ఎందుకంటే స్పిరిచువల్గా అనేకం చెప్పుంటారు, కొంత హిస్టారికల్గా మనం చెప్పుకుందామండి. చెప్పేటప్పుడు వారికి అర్థమవుతుంది. ఫస్ట్, ఇందులో వారేం చేస్తున్నారంటే విత్తనం విత్తబడిందని మనం చూస్తున్నాం. ఆ వాక్యం చెప్తుంది 24వ వచనం. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోకరాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. దీన్ని మీరు ఎక్కడి నుండి తీసుకుని చూడొచ్చంటే, ఏదేని నుండి తీసుకోవచ్చు, అక్కడి నుండి కూడా మీరు తీసుకోవచ్చు, జెనసిస్ నుండి తీసుకోవచ్చు. ఎందుకని అడిగినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు తోటమాలిగానే చేశాడు. అతనికి అప్పగించబడిన పని ఏంటంటే సేద్యము చేసే పనే ఇచ్చాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, మంచిదని కనుగొన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది మంచి విత్తనాలను విత్తాడని ఉంటది, మంచిదని చూశాడు. జెనసిస్ 1లో చదివితే చివరి వాక్యం చెప్తుంది, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. సో దేవుడు మంచి విత్తనాన్ని విత్తి ఒక మంచి భూమిని ఇచ్చాడు ఆదాము దగ్గర. ఇది అట్లాగే ఒక పార్ట్ పెట్టుకోండి. మరొక పార్ట్, నోవహకాలంతో అంతా క్లోజ్ చేశారు, న్యాయతీర్పు ముగిసింది.
2: క్రూరంగా
0: ఉండింది, న్యాయతీర్పు ముగిసింది.
2: మంచిగా ఇచ్చాడు కానీ క్రూరత్వంగా మారింది.
0: ఇప్పుడు తర్వాత చివరికి దేవుడు సెకండ్ పార్ట్ ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రం, అబ్రహాముతో ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడొచ్చి నియమము తెస్తున్నాడు, లాను తెస్తున్నాడు. ఇప్పుడున్న వాక్యం చెప్తుంది, అబ్రహాము నా మాటకు విధేయుడై నా కట్టడలను నా నియమములను నా నిబంధనను నా మాటలను గైకొన్నందువలన ఇప్పుడును దేవుడొచ్చి న్యూగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, మంచి విత్తనం విత్తుతున్నాడు. ఇది ఒక కాలఘట్టంలో తప్పిపోతుంది. ఇది తప్పైపోయేది తర్వాత మాట్లాడదాం. మంచి విత్తనం విత్తాడు అన్నందులో ఎన్నిసార్లు
2: మంచిగా చేస్తూనే ఉన్నాడు,
0: మంచిది చేస్తూనే ఉన్నాడు. తిరిగి అది ఒక 2000 సంవత్సరాలు అనుకోండి. ఆదాము నుండి అబ్రహం వరకు ఒక 2000 సంవత్సరాలు. అబ్రహము నుండి మంచి విత్తనం విత్తి 2000 సంవత్సరాలకు యేసు వచ్చినప్పుడు తిరిగి భూమి పాడై ఉంది. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారు, మరల తన దాసులను పెట్టి అపోస్తలులతో మంచి విత్తనాలు విత్తుతున్నాడు. తిరిగి దాన్ని రెక్టిఫై చేస్తున్నాడు, రెక్టిఫై చేసి విత్తుతున్నాడు. ఇదే మొదటిగా విత్తనం విత్తడం. దేవుడు మొదటిగా 3 సార్లు విత్తనాలు విత్తాడు. ఈ 3 సార్లు విత్తనాలు విత్తి తరువాత వాక్యం చెప్తుంది, మంచి విత్తనమునకు పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అని ఉంది. నిద్రించడం అనేది ఎలాగా? ఈ 3టినీ తీసుకోండి. జెనసిస్లో ఎవరు నిద్రించారు అని అడిగితే ఆదాము. ఆదాముకు దేవుడిచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన పని ఏంటని అడిగితే ఆ 2:15లో ఉంటుంది. జెనసిస్ 2:15లో 2 పనులు ఇస్తున్నాడు. ఒకటి తోటను సేద్యము చేయడం, ఇంకొకటి తోటను కాచి ఉంచడం, భద్రముగా వాచ్చేయి అని అన్నాడు. ఇందులో ఆదాము యొక్క మొదటి తప్పు ఏంటని అడిగితే అందరూ క్యాషువల్గా చెప్తారు, పండు తిన్నాడని. పండు 2వదిగానే తిన్నాడు. మొదటిగా తను చేసిన తప్పు ఏంటంటే తోటలోనికి పామును అలవ చేయడం. పాము తోట వెలుపల ఉండే మృగం. ఎలా చెప్తామంటే, జెనసిస్ 3:1లో ఉంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అప్పుడు బయటుండే ఒక భూజంతువు అది లోనికొచ్చింది. ఇదే నిద్రకైనటువంటి చిహ్నము. నేను చేయవలసిన పని నేనేం చేయలేదు, సరిగ్గా చేయలేదు. నైట్లో జరిగిన విషయం చెప్తాం కదా, ఎలాగంటే ఏటీఎంలో దొంగతనం చేసుకుని వెళ్లారు, వాచ్మెన్ నిద్రపోయాడండి. ఆ నిద్రపోతున్నప్పుడు జరిగే సంభవం ఇదే. అది స్పిరిచువల్గా నిద్రపోతున్నందులకు సూచన. తను ఎప్పుడైతే పామును లోనికి వదిలాడో ఆ లోనికి వదలడమే స్పిరిచువల్. తరువాత అబ్రహాము కాలంలో మంచి విత్తనాలు దేవుడు విత్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని చూసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలు తమ లోపలికి ఈ యొక్క అన్య ప్రజలను లోను కలుపుతున్నారు. ఎక్కడ జరిగింది?

0: అని మీరు అనుకుంటున్నారు. బైబిల్లో చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు మిగతా ప్రజలను తమతో కలుపుకున్నారు. ఎక్కడని చూస్తే ఈజిప్ట్ నుండి బయలుదేరుతున్నారు కదా, బయలుదేరినప్పుడే చూస్తే వారితో కూడా వేరే ప్రజలను కూడా వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది.
1: ఎందుకంటే బిలాము ప్రవచనం వచ్చినప్పుడే, అక్కడ అతడు ప్రవచనం చెప్పినప్పుడే ఇతడు వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు వార్నింగ్ దాటి మిక్స్ చేస్తున్నారు.
0: వీరు మిక్స్ అవుతున్నారు కదా, మిక్స్ అవ్వక ముందు మోయాబు స్త్రీలతో మిక్స్ అవుతున్నారు. అయితే వీరు ఈజిప్ట్ నుండి బయటకొచ్చారు కదా, వచ్చేటప్పుడే ఈజిప్ట్ నుండి కొంతమందిని తీసుకొచ్చారు, మిగతా వారు కూడా వీరితో వచ్చారు అని వాక్యం చెప్తుంది. అప్పుడు అదియే ఆ అన్య కార్యములు పారంపర్య కార్యాలు ఇస్రాయేలులో
1: ఆయన ప్రత్యేకంగా ఉండు, ఒంటరిగా ప్రత్యేకంగా ఉండు, ఏర్పరచుకున్నారు ప్రత్యేకంగా చెప్తున్నాడు. కానీ మనం తప్పు చేస్తాము
0: ఆ లోపట నిద్ర చేయడం, మనకు తెలియకుండానే వదలడం. ఇప్పుడు యేసు ఏం చేశారు, తిరిగి అన్ని క్లియర్ చేసి అపోస్తలుల ద్వారా ఫ్రెష్గా న్యూ కవెనెంట్ని ఇస్తున్నాడు. ఈ న్యూ కవెనెంట్ను అపోస్తలుల కాలం వరకు సూపర్గా ఉండింది, చక్కగా జరుగుతూ ఉండింది. ఒక ఫస్ట్ 3 సెంచరీస్ వరకు 300 సంవత్సరాలు కరెక్ట్గా ఉండింది. 300 సెంచరీస్ తర్వాత చూస్తే కొంచెము కొంచెముగా క్రైస్తవ్యంలోనికి ఒక నిద్ర కాలము వస్తుంది. అంటే ఆ లోనికొచ్చేటువంటి తప్పుడు కార్యాలు, ఆ వీరి వల్ల అది కట్టడి చేయలేకపోయారు. సాధారణంగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, చర్చ్ వచ్చి ఉపద్రవంలో నమ్మకంగా ఉంటుంది, ఒక కష్టమొస్తే దేవునిపై ఆధారపడతారు. అయితే ఆశీర్వాదంలో మీరు ఎలాగుంటారనేదే ప్రశ్న.
1: అదే స్లిప్ అవ్వడానికి
0: అనేక అవకాశాలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చర్చ్ యొక్క ఫస్ట్ 300 ఇయర్స్ ఉంది కదండి, భయంకరమైన శ్రమలు. మొదటి సెంచరీ ముగిసేపటికి అపొస్తలులందరూ చనిపోయారు. ఎవరు? యోహాను వరకు. సెకండ్ సెంచరీ వరకు చూసినట్లయితే సెకండ్ సెంచరీలో రోమిల మూలముగా సంఘము గొప్ప ఉపద్రవాన్ని ఎదుర్కొంటుంది. 3rd సెంచరీ వరకు, కాన్స్టెంటైన్ వరకు ఇది జరుగుతుంది. సో దాని తర్వాతనే సంఘము బ్లెస్సింగ్లోకి వెళ్తుంది. కాన్స్టెంటైన్ దేవుణ్ణి అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత క్రైస్తవ్యము ప్రభుత్వ మతంగా మారుతుంది. ఇదే నిద్రించేటువంటి కాలం. దాని తర్వాత చర్చ్ ఏమైందంటే రిలాక్స్ అయింది. ఇక మనకు సమస్య లేదు, ఇంతవరకు 300 సంవత్సరాల సమస్య ముగిసింది, సాఫ్ట్ అయింది, ఇదే నిద్ర చేసే కాలం. సో ఈ 2వ వాక్యం అక్కడ చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అని చెప్పి. ఈ 3 కాలఘట్టాల్లోనూ మనమెందుకు ఈ విషయాన్ని ఇంత చెప్పుకుంటున్నామని అడిగినట్లయితే, మీకు దేవుడొక విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది చివరి వరకును భద్రముగా కాపాడి దాన్ని చేర్చవలసిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందని చూస్తే మనల్ని కొంత టైర్డ్ చేసే విషయం ఉంటుంది. ఆ టైర్డ్ అవుతున్నప్పుడు మీరు నిద్ర చేయకూడదు, నిద్రించకూడదు. ఏలియన్ గురించి చూసినట్లయితే ఏలియా వచ్చి ఎంతో స్ట్రాంగ్ అయిన ఒక మనిషి, ఆకాశం నుండి అగ్నిదింపేత స్ట్రాంగ్ అయిన పర్సన్. ఒక దగ్గర నిద్ర చేస్తాడు చూడండి, బదరి వృక్షం కింద పడుకుంటాడు. తన మినిస్ట్రీలో ఏం కలిగింది, టైర్డ్నెస్ వచ్చింది. ఆ నిద్ర ఏం చేసిందని అడిగితే రాంగ్ డైరెక్షన్కి అది దారితీసింది. ఇప్పుడు ఏలియా బయలుదేరి పరిగెత్తాడు కదా, ఎక్కడికి పరిగెత్తాడండి? హోరెబుకు వెళ్లాడని, ఈజిప్ట్కి వెళ్లాడని వాక్యం. అయితే దేవుడు అతనికి చెప్పింది దమస్కునకు వెళ్లమన్నాడు. డమస్కస్ ఇస్ ఇన్ నార్త్, ఈజిప్ట్ ఇస్ ఇన్ ద సౌత్ సైడ్. ఇతను రాంగ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు. ఆ నిద్రయే ఉన్నంతలో వెరీ ఇంపార్టెంట్. అనేక మంది ఈరోజున్న స్పిరిచువల్ ప్రజలను చూస్తున్నాం, చర్చిని చూస్తున్నాం. ఒక కాలంలో నాతో కూడా ఉండిన వారిని చూస్తున్నాను, నాతో ఉన్నటువంటి వారు. అప్పుడు వారు కష్టపడుతున్న కాలము, దేవుని అంగీకరించినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వారిలో ఒక ఫెయిత్ ఉండింది, దేవునికే చర్చ్కి వెళ్ళిన ఒక విధం, ఇవన్నీ బాగుండిని. ఇప్పుడు చూసినట్లయితే వారిని దేవుడు బ్లెస్ చేశాడు. ఇప్పుడు అందరిలోనూ చూస్తే ఒక అశ్రద్ధ ఉంది. ఆ యొక్క ఆదిలో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు వారిలో లేదు. ఇదే నిద్రపోతున్న కాలము. తర్వాత శత్రువులను గూర్చి వాక్యం చెప్తుంది, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఈ గురుగులు విత్తిపోయిన విషయాన్ని గూర్చి చూసినట్లయితే ఆ అవ్వ దగ్గర వచ్చి పిశాచి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పండును తినుము, ఏం కాదు నీకు అని చెప్తాడు. ఇదే విత్తడం అనేది, గురుగులు విత్తడం. ఇది పౌలు ఎక్కడ రాస్తున్నాడు, 2 కొరింథియన్స్ 11లో రాస్తున్నాడు. సర్పమన్నది ఆ స్త్రీని మోసపరిచినట్లుగా ఇప్పుడు అనేక సమయాల్లో ఈ నిద్ర వస్తున్నప్పుడు మీలోనికి గురుగులు తేబడి విత్తబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అడిగినట్లయితే, 5th సెంచరీలో చర్చ్లో రాంగ్ డాక్టరీన్స్ లోనికి వస్తుండేవి, అనేక రాంగ్ డాక్టరీన్స్. ఈరోజు మనము ఆ క్రైస్తవ్యం యొక్క పారంపర్యం అని చెప్తున్నాం కదండి, ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ అంతా కూడా వచ్చింది 5th సెంచరీ to 9th సెంచరీ వరకు, ఇవన్నీ కూడా లోనికి వచ్చాయి. ఏంటి రీజన్ అని చూసినట్లయితే, అంతకుముందు చర్చ్ నిద్రించడం వల్ల లోనికొచ్చి గురుగులు విత్తబడ్డాయి. ఇప్పుడు ఈ గురుగుల యొక్క గుణం ఏంటంటే, ఎప్పుడునూ గురుగులొచ్చి గోధుమ గింజలతో పెరుగుతున్నప్పుడు చేరి బాగా పెరుగుతాయి. గురుగులే ఎంతో బాగా పెరుగుతాయి. మీరొక మంచి విషయాన్ని ప్రీచ్ చేయండి, అది రీచ్ కావడం కంటే కూడా ఒక నెగటివ్ విషయాన్ని చెప్పి చూడండి,
1: వేగంగా వెళ్తుంది,
0: ఫాస్ట్గా వెళ్తుంది. అదే దీని యొక్క కార్యం. ఈ గురుగులను మీరు చూస్తే క్రైస్తవ్యంలో బాగా నాటుకుపోయాయి. అదేవిధంగా హవ్వలో నాటుకున్న గురుగు పండు తినమని చెప్పింది, అదే గురుగు విత్తబడటం వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలు మిగతా ప్రజలతో కలవడం, గురుగులు విత్తబడ్డాయి. అందువల్ల ఇస్రాయేల్ ప్రజలు ఏమయ్యారని చూసినట్లయితే రెండుగా విభజింపబడి ఒక కాలములో కనబడకుండా పోయారు. ఆ మేరకు ఈ గురుగొచ్చి క్రియ చేస్తుంది.
1: అవును,
0: అదే ఎప్పుడు ఒక విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిద్రపోయినా సరే బైబిల్ తేటగా ఉంటుంది. అందరూ నిద్రించారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం వినబడింది, వారు తమ యొక్క దీపములను వారు సరిచేసుకున్నారు, నూనెను తీసుకుని వెళ్లారు. మన యొక్క మనందరి జీవితాల్లోనూ అలసట వచ్చే అవకాశం ఉంటుంది, స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తుంది. వస్తుంది, ఆ మస్ట్ అనేది కాదు, రాకుండా ఆపగలము, వస్తుంటుంది. ఆ స్పిరిచువల్ టైర్డ్నెస్ వస్తున్నప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో అపవాది ఎవరి మూలముగానైనను గురుగులు విత్తుతాడు. కొన్ని సమయంలోనైతే
1: ఇంపుగా ఉంటుంది.
0: అవును, ఆ సమయానికి అది వచ్చి
1: అవును అపీలింగ్.
0: అవును, ఓకే. అంటే
1: అది దేవుని వాక్కుగా ఉంటుందని కూడా
0: ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు. తనేం చెప్తున్నాడు, నేనొక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళాను బ్రదర్, ఆ డబ్బు నేను అరేంజ్ చేయడానికి కుదరలేదు, ప్రార్థించి వెళ్ళా, నా ఫ్రెండ్ ఒకరు 10కి వడ్డీ ఇస్తానని చెప్పి ఇంటికొచ్చి చెప్పాడు. నాకు దేవుడు మనిషిని పంపాడు. 10 వడ్డీకి దేవుడు ఎందుకు మనిషిని పంపుతాడు?
1: అది దేవుడే వచ్చి చెప్పాడు,
0: దేవుడే వచ్చి చెప్పడం. ఇప్పుడు ఆల్ ద డోర్స్ అన్ని కూడా దేవుడు ఓపెన్ చేసింది కాదు. దేవుడు ఓపెన్ చేయడానికి ఒక డోర్ ఉంది, ఓపెన్ చేయబడిన డోర్స్ అన్ని కూడా దేవుని
1: ఆయన వద్దని చెప్పింది కూడా ద్వారమే,
0: డోరే కదా. ఇప్పుడు ఈ గురుగు విత్తిన వెంటనే
1: నమ్ముతున్నాడు,
0: బిలీవ్ చేసేశాడు, ఇంటికొచ్చి ఇస్తున్నాడే 10కి వడ్డీ. అయితే దేవుడే ఇస్తున్నాడు. ఏం జరిగిందని అడిగితే 3 సంవత్సరాల్లో అది ఏం చేయలేకపోయాడు,
1: రీపే
0: చేయలేకుండా ల్యాండ్ పోయింది. ఆ ల్యాండ్ చేయి వదిలిపోయింది.
1: లేదు, దేవుడే ఇస్తున్నాడని తప్పుగా నమ్మే అంతగా విత్తనము
0: తనలో నాటుకుపోయింది.
1: అదే ప్రమాదం.
0: ఇదే ఈనాటికి అనేక విషయాలు నేను చెప్తాను. ఈరోజు క్రిస్టియానిటీ యొక్క ట్రెడిషనల్గా చెప్పబడుతున్నటువంటి అనేక ఫెస్టివల్స్, ఎన్నో రిచువల్స్, ఇవేవి కూడా చూసినట్లయితే దేవుడు చెప్పినవి కావు. అయినను ఈరోజు అది క్రిస్టియానిటీలోకి ఏమైంది, భయంకరంగా పాతుకుపోయింది. పాతుకుపోయి ఈరోజు పెరిగి వేయలేని స్థాయికి వెళ్ళిపోయింది.
1: అది ఒక వ్యాపారంగా మారింది,
0: అది ఎంతో భయంకరంగా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈరోజొచ్చి చెప్పచ్చో లేదో తెలియలేదు. క్రిస్మస్ ఈరోజు గొప్ప ధనికుని పండుగ అయిపోయింది. ఒక పేదగా పుట్టిన దేవుని యొక్క పండుగ ధనవంతుని పండుగగా మారిపోయింది ఈరోజు. ఆ స్థాయికొచ్చి ఈ గురుగులు లోనికి ప్రవేశించాయి. సో ఇప్పుడు ఒక పీరియడ్ ఇదే అన్ని కాలాల్లోనూ ఉండింది. ఇప్పుడు ఇది వచ్చి హానోకు పీరియడ్లో, నేను ఆదాము నుండి చెప్తున్నా, హానోకు కనిపెడుతున్నాడు. ఆహా, ఇది తప్పు, మనం దేవునితో సంచరించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఇది మరి దీర్ఘదర్శులు, ప్రత్యేకంగా చెప్పాలంటే డేవిడ్ పీరియడ్లో దేవునికి వారు నమ్మకంగా మారుతుండేరు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒకచోట వీరు కనిపెడుతున్నారు, ఏదో తప్పు జరుగుతుంది కనిపెట్టి, ఇప్పుడు మన యొక్క ఇది చర్చ్ పీరియడ్లు చెప్పాలని చూస్తే మార్టిన్ లూథర్, మార్టిన్ లూథర్ యొక్క ఎంట్రన్స్ ఉంది కదండి, దేవుని యొక్క మహా గొప్పదైన
1: ఒక టర్నింగ్ పాయింట్, చాలా విషయాలకు టర్నింగ్ పాయింట్గా ఉంది.
0: టర్నింగ్ పాయింట్ అని చెప్పడం కూడా కరెక్టే. అయితే దానికంటే మరొక మాట పెద్దగా చెప్పాలి, ఏంటంటే ఈ రివైవల్ రిఫార్మేషన్, పీరియడ్ ఆఫ్ రిఫార్మేషన్, ఒక సింగిల్ పర్సన్ లోనికి ప్రవేశించి క్రిస్టియానిటీ యొక్క అతి ముఖ్యమైన విషయాన్ని కనిపెడుతున్నాడు. లేదయ్యా, అంత తప్పు, తప్పుగా వెళ్ళిపోతుంది, మీరు చేసేది తప్పు, ఇదొచ్చి అని చెప్పి బురుజును కనిపెట్టిన కాలం అది. దాన్ని అతనే కనిపెట్టి చెప్తున్నాడు అందరికీ, ఇది బురుజు అని కనిపెట్టి చెప్తున్నాడు. ఇంకా చెప్తాను, ఈరోజు ఉండేటువంటి ఆ సంఘాలన్నీ కూడా ఆ రోజు ఆయన కనిపెట్టి చెప్పిన తర్వాత ఆ రిఫార్మేషన్స్లో, ఆ రివైవల్లో వచ్చినటువంటి విషయం. సో అదే ఆయన కనిపెట్టినటువంటి కాలం, అదిక్కడుంది.
1: అందుకు దేవుడు ఒక మానవుని ఎన్నుకున్నాడు.
0: అంటే మన దేవుని యొక్క ప్రాముఖ్యమైన డిజైన్, మరి హవ్వ ద్వారా పాపములోనికొచ్చింది, ఒక మనిషి ద్వారా పాపములోనికొచ్చింది. అదే హవ్వకు ఒక బిడ్డ పుట్టి పాపము కయ్యను ద్వారా పాపములోనికొచ్చింది. ఇది ఎలా సరిచేయొచ్చు అని చూస్తే మరియమ్మ ద్వారా యేసు పుట్టి ఒక స్త్రీ ద్వారా పుట్టి ఈ పాపమంతా సరిచేస్తున్నాడు.
1: దాన్ని కరెక్ట్
0: చేస్తున్నాడు. స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని స్త్రీ ద్వారా ఒక బిడ్డ ద్వారా వచ్చి సరిచేస్తున్నాడు. సో దేవుడొచ్చి ఎప్పుడునూ లెక్క సరిచేస్తాడు.
1: ఇంకా ఒక నిమిషం ఉంది, ఇంకా మనం సబ్జెక్ట్లోకి ఇప్పుడే ఆరంభించాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే, ఈ ఉపమానం వీడియో ఇప్పుడు మనం చూస్తున్న విషయం చర్చ్ హిస్టరీ మాత్రమే కాదు, పలు విషయాలున్నాయి, రెవల్యూషన్ కలిసిన విషయం ఉంది. అయితే మనం సాధారణంగా చదువుతున్నప్పుడు పైపైనే చదువుతాం, ఇంకనూ మన శ్రోతలకు వీక్షకులకు ధ్యానించటకు ఇచ్చున్నాం. తర్వాత భాగంలో పార్ట్ 2లో తీసుకుని వెళ్ళినట్టయితే, ఈ భాగాన్ని చూసిన వారు, దీని పరిచయాన్ని చూసిన వారు పార్ట్ 2కి ఆయత్తమా, నేను ఇంకనూ వేటిని స్టడీ చేయాలని చెప్తే పార్ట్ 2కు మనం మాట్లాడితే ఇంకా సరిగ్గా ఉంటుంది.
0: ఇప్పుడు కనిపెట్టిన కాలం వచ్చి మార్టిన్ లూథర్ కాలం అని చెప్పుకోవను, దీనితో ఇక్కడ ఆపుతున్నాం. దీని తర్వాత మరొక రెండు మూడు కాలాలు ఉన్నాయి. ఒకటి, బురుజులు పెరగమా అని అడుగుతున్నారు, అది ఏ కాలం? అందుకు ఆయన చెప్తున్నాడు, లేదు అవి పెరగనివ్వండి అని చెప్తున్నాడు, అది ఒక కాలం. చివరిగా బురుజులు గోధుమలు వేరు చేయండి, వేరువేరుగా కట్టమంటున్నాడు, అది ఒక కాలం. ఈ మూడు కాలాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా జరిగినవి అనేది మరొక ఎపిసోడ్లో మనం చూడొచ్చు. వారును చర్చ్ హిస్టరీని చదవనిద్దామండి.
1: అవును, చదివితే ఇంకా సులభంగా అర్థం,
0: ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దానితో కూడా మనం దీని వెనుక చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, మనం దాని గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే ప్రయోజనంగా ఉంటుంది.
1: ఇందులో ముఖ్యంగా నేను టర్నింగ్ పాయింట్ తీసుకున్నది, వీరు నిద్రించారు అనేది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. నిద్రించారు అని మనం సాధారణంగా చదువుతున్నాం, అయితే నిద్రించారన్న దాంట్లో అనేక అర్థాలున్నాయి, ఎంత అలర్ట్గా ఉన్నారన్న దాంట్లో అర్థం ఉంది. సో దీన్ని నేను ఒక క్రియేటివ్గా ఈ కార్యక్రమంలో చూస్తున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాలి,
0: మనకిచ్చినది ఎంత కేర్ఫుల్గా ఉంచుకుంటున్నాము.
1: అవును,
0: అంటే నేనేం చెప్తున్నాను, ఈరోజు అనేక మందిని చూస్తే ఫోన్ మాట్లాడుతూనే అట్లే నిద్రపోతున్నారు. కొంతసేపు అయ్యాక ఎప్పుడు లేస్తారంటే ఆ ఫోన్ కింద పడినప్పుడు లేస్తారు, దప్పని పడిపోతుంది. అనేక మందిని నేను చూశాను, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అంతా చూస్తుంటే అట్లా నిద్రపోతుంటారు, కింద పడినప్పుడే లేస్తుంటారు. అలా క్రింద పడినప్పుడు ఫోన్ పగిలిపోతే ముగిసిందే. కొన్నిసార్లు ఫోన్ పగలదు, మనం కొంత కాపాడుకుంటాం. ఇదే అది, నిద్రపోతున్నప్పుడు బురుజులు విత్తబడతాయి, అది కాపాడగలము, కాపాడబడలేకుండా కూడా పోతుంది. సో దేవుడు మన చేతులు ఇచ్చినది భద్రంగా పట్టుకోవడం మన పనిగా
1: మన దగ్గరుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా వందనాలు బ్రదర్ జగన్. తర్వాత భాగంలో ఈ ఉపమానం యొక్క కొనసాగించే భాగం పార్ట్ 2ను మనం చూస్తాం. వీక్షకులు కూడా ఎక్కువగా గమనిస్తున్నారు, ఎందుకంటే ఇది మనిద్దరం మాట్లాడుకునే విషయం కాదు, వారు మన ఆత్మీయ ప్రయాణంలో మనము మరొక స్థాయికి వెళ్లడానికి కొరకు ఒక పునాదిగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనేక మంది వీక్షకులు మన దగ్గర చెప్పడం నేను చూస్తున్నాను. ముఖ్యంగా తర్వాత భాగంలో దీని యొక్క సీక్రెట్స్ మిగిలిన భాగం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

పురుషుడు, అవతరించిన ఆయన అక్షయుడు, పాపుల రక్షకుడు, ఉన్నవాడు అనబడినవాడు, పరలోక మన్నాను మనకు తినిపించిన భోక్త, కాపాడే కాపరి, సైతానును జయించిన మహావిజేత, పునరుత్థానకారకుడు, ఆయనకు హృదయపూర్వక నమస్కృతులు.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవాసుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దాన్ని దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1-4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1-4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది, పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శి ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ అట్లా మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది. టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సర్టన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 2-3 దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు. ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు. ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్. కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము, పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను. ఓ, పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూడుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ వాళ్ళు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్, నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఈ అమ్మాయి సోన్సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మా ముందు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ, నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కి నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళు మూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్, ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 weeks మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 members వచ్చారు. నేను 2 weeks వెళ్ళలేదు. 3rd week నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది ఇలా ఉంది సలోమి అనేసి అని అంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd Sunday నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేట్గా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇంట్లోకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిజం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది
చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది

ఆ పాట అది ఒక పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10 బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తున్న వారికి వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్డ్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు అది అదే మాట, సేవకుని స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చేరలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతున్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గర దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30కి నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35కు నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేట్ తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అదంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభువా రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జావా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్ వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్ నా ఎక్స్పీరియన్స్ స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి ఇలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికను సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చిన్నాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారం బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్ ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారం బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభువా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనము ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో
వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక ఆ అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడినాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాండ్ ఇవ్వలేదు, రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభు ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభు నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఎన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభు, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయ్యున్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుని అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా ఆ సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది.
అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు, సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరూ కాదు, బంధువులు రక్త సంబంధికులు తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు, ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు రాష్ట్రం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, 3 పూట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి నాతో పాటు ఉన్న వారికి నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది

వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభు, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నువ్వు 33 అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభు, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్ గా, ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినా వాళ్ళే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 ఇయర్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీలే, ఎందుకంటే నేను నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగి ఉన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా
మేము మాట్లాడుతూ

హిట్లర్తోనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్నీ నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్ లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా వ్యక్తిత్వం విషయంలో అయినా నేను ప్రేమించే విషయంలోనైనా మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయము ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం నాకు ఎంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుని అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది ఆ టైంలో, నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో,
వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చిందంటే ప్రతి ఒక్క విషయంలో ఏ ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికీ నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము ఇప్పటికి అక్కడితో అయిపోతుంది ఏమైతే ఏమైంది ఇంకంతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాడు. నీకు ఏ కొదవ ఉండదు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్ నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్సైట్లో ఉండిండాల్సి తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను. ప్రభా నన్ను క్షమించు అనేసి ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను నువ్వు భయపడకో నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఎందుకంటే ఆయన వివాహం కదా నువ్వు చేస్తున్నావు సో యూ ఓన్లీ ప్రొవైడ్ ఇలానే ప్రార్థన చేసుకున్నాను. నువ్వు చేస్తున్నావు నాకు నచ్చినది కాదు నీ ఇష్టంలో ఉండేది నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో గొడవలు చూసి ఉన్నారో ఎలాంటి అబ్జెక్షన్స్ ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలని నేను చూసినాను. ప్రభా ఇలాంటిది అయితే వద్దు ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము అది ఆ వివాహం ఘనంగా జరగడము ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైనాయి. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను దేవునిలో అంత ఉదకస్తున్నాను. దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది. దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

నెమ్మది నొసగే యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

రాత్రివేళ బెత్లహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.